0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్ల టైం 6:47 అవుతుంది అండ్ మీరు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై క్షేత్రదర్శిని విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ యా. ఇవాళ మనం క్షేత్రీయదర్శినిలో మాట్లాడబోతున్న టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇది ఎక్కడంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం అనమాట. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఇది. దీనిని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు. అండ్ ఇది ఎక్కడుందంటే ఇది విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న మంగళగిరిలో ఉంది. అండ్ ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటంటే స్వామివారికి పానకం అంటే బెల్లం నీరు నైవేద్యంగా సమర్పిస్తారు. అండ్ భక్తులు సమర్పించిన పానకంలో సగం స్వామివారు స్వీకరిస్తారు అని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మిక అంట. అండ్ మంగళగిరి కొండ ఏనుగు ఆకారంలో ఉందని అక్కడ ప్రజలు చెబుతుంటారు. ఇక్కడ ముగ్గురు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. అంటే మూడు ఆలయాలు ఉన్నాయన్నమాట. నరసింహస్వామి పానకాల నరసింహస్వామి ఆలయం, ఇది కొండ పైన ఉంది. అండ్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది కొండ అడుగున ఉంటుంది. అండ్ గండాల నరసింహస్వామి ఇది కొండ శిఖరంపై ఉన్నదంట. ఈ మూడు ఆలయం. అండ్ ఈ దేవాలయ రాజగోపురం చాలా ఎత్తుగా అద్భుతమైన శిల్ప కళతో నిర్మించబడి ఉంది అంట. అండ్ దర్శనానికి ఎప్పుడు మంచి సమయం అంటే ఉదయం లేకుంటే ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంలో మనం అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చు. అండ్ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా దర్శనం ఎంతో ప్రత్యేకత ఉంటుందంట. అండ్ ఈ క్షేత్రాన్ని దర్శిస్తే శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల గట్టి నమ్మకం అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు అటు విజయవాడ లేదా విజయవాడ నియర్ బై ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోండి. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ లైక్ దిస్ మోర్ ముచ్చట్లు.

టైమ్ 7:01 అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్ అండ్ యా హెల్దీ మార్నింగ్ మార్నింగ్లో ఫిట్నెస్ డే స్పెసిఫిక్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుందాం అండ్ అప్పుడే కాదు కాకపోతే రెండు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తున్నాయి ఇక మండే ఆర్జే రానా ప్రతాప్ షో ఉన్నప్పుడు కంపల్సరీ అందరినీ 7 గంటలకల్లా నిద్ర లేపేయాలి కదా రైట్ సో మీ అందరు నిద్ర లేపేసిన తర్వాత ఈ మార్నింగ్ ఎలాంటి ఫిట్నెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పేస్తాను ఆఫ్టర్ దిస్ సాంగ్ సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎన్నిసార్లు విన్నా ఈ సాంగ్ నాకు కంప్లీట్గా కొత్త కొత్తగానే అనిపిస్తుంది. రైట్, ఇక్కడ నిలయంలో సమయం 7:06 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై హెల్దీ మార్నింగ్ షో విత్ ఆర్జే రాణా ప్రతాప్. అండ్ దానికి బిఫోర్ వి గాట్ అ మెసేజ్ ఫ్రమ్ నిర్మల. హాయ్ రాణా.

ದಿಸ್ ಇಸ್ ನಿರ್ಮಲ ಫ್ರಮ್ ಹೈದರಾಬಾದ್ ಆ್ಯಂಡ್ ಐ ಆಮ್ ಟ್ರಾವೆಲಿಂಗ್ ಸಮ್ವೇರ್ ಆ್ಯಂಡ್ నాకు మామ గుర్తు వచ్చింది సో మామకు సమక సాంగ్ ప్లే చేయండి అండ్ నాతో పాటు మా కొలీగ్ కూడా ఉన్నారు గణేష్ అని చెప్పేసి మనకు మెసేజ్ చేశారు హాయ్ హాయ్ హాయ్ సో మీరు అనుకున్నట్టు మార్నింగ్ మార్నింగ్ మదర్ని గుర్తు చేసుకుంటూ ఈ సాంగ్ మీకోసం అండ్ మీ మదర్ కోసం స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మీరు కూడా ఇలా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలంటే నా ఫోన్ నంబర్ 4023234822 అనే వాట్సాప్కి మెసేజ్ చేసేసేయండి

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

స్టూడియో క్లోక్ లో టైం 7:17 అవుతుంది అండ్ యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా కార్యక్రమాల విత్ యువర్ ఆర్జే రాణా ప్రతాప్ అండ్ వీ గాట్ వాట్సాప్లో మెసేజెస్ వచ్చేసినాయి రైట్ యాజ్ యూజువల్ మనకు రెగ్యులర్గా మెసేజ్ చేశారు అన్న నమస్తే గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అని చెప్పేసి మనకి అర్ణిక చందు గారు మెసేజ్ చేశారు అండ్ వన్ అనేదర్ గుడ్ మార్నింగ్ రాణా ప్రతాప్ గారు జై శ్రీరామ్ అని చెప్పేసి మనకి రాత గారు మెసేజ్ చేశారు రైట్ అండ్ యా ఈరోజు కొంచెం ఫిట్నెస్ గురించి మాట్లాడదాం అండ్ ఫిట్గా ఉండాలంటే 5 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఫస్ట్ రోజువారీ వ్యాయామం వాకింగ్ జాగింగ్ యోగా పుషప్ స్క్వాట్స్ ఇలా రోజుకి ఏదేమైనా సరే ఒక 30-45 మినిట్స్ డైలీ కంపల్సరీ మనం వ్యాయామం అనేది చేయాలి అనమాట అంటే ఫిట్గా ఉండాలండి అండ్ ఫిట్గా ఉండాలంటే వ్యాయామంతో పాటు ప్రాపర్గా ఫుడ్ అనేది తినాలి మనం ప్రోటీన్ ఫుడ్స్ లైక్ ఎగ్ షుగర్ దాల్ పనీర్ ఇలాంటి షుగర్ కాదు ఎగ్స్ దాల్ పనీర్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి జంక్ ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ వాటర్ కూడా కంపల్సరీ మన డైట్లో వాటర్ కూడా ఎక్కువగా తాగాలి డైలీ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలు గట్టిగా కొడుతున్నాయి కాబట్టి ఇంకెక్కువ తాగినా పర్వాలేదు అండ్ మంచి నిద్ర కంపల్సరీ పర్ డే 7-8 అవర్స్ స్లీప్ ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ 1-2 రోజులే కాదు రెగ్యులర్గా చేయాలి కన్సిస్టెన్సీ ఈజ్ ఎ కీ అని అంటారు కదా సో ఆ విధంగా డైలీ కూడా కంపల్సరీ డైలీ ఈ 5 సూత్రాలను పాటిస్తే మనం ఫిట్గా హ్యాపీగా అండ్ హెల్దీగా ఉంటాం అన్నమాట రైట్ సో బిగినర్స్ ఎలా అంటే 20 మినిట్స్ ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి అండ్ 15 స్క్వాట్స్ కొట్టండి 10 పుషప్స్ 30 సెకండ్స్ ప్లాంక్ అండ్ స్ట్రెచింగ్ ఇలా స్టార్టింగ్లో నెమ్మది నెమ్మదిగా చేస్తూ మనము 1 ఫైన్ డే కన్సిస్టెన్సీస్ ఎక్కి అంటాం కదా సో రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంకా అది ఒక హ్యాబిట్ మన డైలీ రొటీన్లో ఒక హ్యాబిట్ హ్యాబిచ్యుయేటెడ్గా అయిపోతుంది అనమాట అండ్ ఫిట్నెస్ వల్ల మనకి ఏమొస్తుంది అని చెప్పేసి అనుకుంటాం కానీ వెయిట్ కంట్రోల్ అవుతుంది బెటర్ ఎనర్జీ ఉంటుంది అండ్ స్ట్రెస్ తగ్గుతుంది అండ్ స్కిన్ గ్లో కూడా ఇంప్రూవ్ అవుతుందంట రైట్ సో ఎవరైనా సరే అందంగా కనిపించాలి అనుకున్న వారు కూడా ఫిట్నెస్ ట్రై చేయండి అండ్ ఫిట్నెస్గా ఫిట్గా ఉండే ప్రయత్నం చేయండి రైట్ సో స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ దిస్ మోర్ కంటెంట్ అండ్ దాంతోపాటు ఇప్పుడు అందరూ కూడా నేను చెప్పినా కాబట్టి చిన్న చిన్న అక్కడ ఎవరైనా సరే ఒకవేళ ఫిట్నెస్గా అంటే ఏదైనా సరే వర్కౌట్ చేయాలనుకుంటే వారి కోసం ఈ సాంగ్

The time in my studio clock is 7:30 and you are listening to Akashwani FM Rainbow 101.9 MHz by ఈనాటి మా కార్యక్రమాలు వైద్య ఆర్చే రానా ప్రతాప్ అండ్ వీ గాట్ అ వాట్సాప్ మెసేజ్ హాయ్ రానా గుడ్ మార్నింగ్ అని చెప్పి మంగా భాస్కర్ గారు మనకి మెసేజ్ చేశారు రైట్ అండ్ యా ఈరోజు మండే కాబట్టి మీకు లాగి నాకు కూడా అబ్బా మండే వచ్చేసింది అండ్ దట్ టు సమ్మర్ మార్నింగ్ 6:30 కాగానే సూర్యుడు వచ్చేసి హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అండ్ యా 9:10 కాగానే ఇంకా ఎండ కట్టే బీభత్సంగా బయట కొట్టేస్తుంది అండి యాజ్ యూజువల్గా మండే అంటేనే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది అండ్ దాంట్లో మళ్ళీ సమ్మర్లో మళ్ళీ ఎండ గట్టి కొట్టేస్తూ ఉంటే చికాకు చికాకులా ఉంటుంది రైట్ కానీ తప్పదు మండే రోజు ఏదో ఒక మోటివేషన్ మనం పెట్టుకొని అండ్ మోటివేటెడ్ మనం ఫీల్ అయ్యి అండ్ తర్వాత మన డేని స్టార్ట్ చేసేసాలి కదా రైట్ సో ఇప్పుడు ఎవరైనా సరే నాలాగా మండే రాగానే అబ్బా అనుకునే వాళ్ళ కోసం మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఈ సాంగ్ మీకోసం స్టేట్ ఇండియా ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఇప్పుడు ఈ సాంగ్ వస్తుంది అందరితో ఒక చిన్న కమర్షియల్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ సాంగ్స్

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

స్టూడియో క్లాక్ లో టైం 7:55 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 8 o'clock నుంచి 8:30 వరకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు అండ్ దాని తర్వాత మళ్ళీ నేను వైబ్రెంట్ హైదరాబాద్ షోతో మీ ముందున్నాను. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్, ఉద్యోగులు, పింఛనర్ల సమస్యలు సహా పలు అంశాలపై చర్చిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈవేళ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వారోత్సవాలు జరుగుతాయి. ఈవేళ తాండూరులో రైతు వారోత్సవాలను తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభిస్తారు. టీజీ ఆర్గానిక్స్ యాప్ను మంత్రి ఆవిష్కరిస్తారు. ఒక్కో రోజు ఒక్కో అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వివిధ సాంకేతిక పరిజ్ఞానాలు గురించి సమాచారం అందిస్తారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు వెన్నెముక వైకల్యాల కోసం సురక్షితమైన వినూత్నమైన శస్త్రచికిత్సను అభివృద్ధి చేశారు. డాక్టర్ భావుక్ గార్గ్ బృందం 7 ఏళ్ల శ్రమతో పాత విధానాల్లోని లోపాలను సరిదిద్ది ప్రాణాపాయం లేకుండా రోగుల శ్వాసకోశ సమస్యలను తొలగించి వెన్నెముకకు స్థిరత్వాన్ని చేకూర్చడంలో అద్భుత ఫలితాలు సాధించినట్లు ఎయిమ్స్ వర్గాలు తెలియజేశాయి. లిపులేఖ్ పాస్ ద్వారా కైలాష్ మానసరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తమ భూభాగమని, తమను ముందుగా అనుమతి కోరాలని వాదించింది. అయితే దశాబ్దాలుగా ఈ యాత్ర కొనసాగుతుందని భారత్ స్పష్టం చేస్తూ సరిహద్దుల విషయంలో నేపాల్ చేస్తున్న ఏకపక్ష వాదనలను తోసిపుచ్చింది. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో చోటు చేసుకున్న కాల్పుల కలకలంలో పాల్గొన్నట్లు

మరుస్తున్న ఐదుగురు నిందితుల ఫోటోలు పోలీసులు అధికారికంగా విడుదల చేశారు. నిందితుల గురించి ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి 100,000 రూపాయలు బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో నిన్న అత్యధిక స్థాయి ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా పాల్కొండలో 45.8, జగిత్యాల జిల్లా మల్లాపూర్ 45.7, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి 45.4, ఆదిలాబాద్ జిల్లా బేలా 45.3, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 45.2, మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్లో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై నెగ్గింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. మరొక మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పంజాబ్ కింగ్స్ పైన 4 వికెట్ల తేడాతో అహ్మదాబాద్లో గెలుపొందింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: వెల్కమ్ బ్యాక్ స్టూడియో క్లిక్ టైం 8:05 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా కార్యక్రమాలు వైత్యర్ ఆర్జే రాణా ప్రతాప్ రైట్, ఇంకా మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్ షోలో. రైట్, ఇక మాట్లాడుకుందాం. మస్తు మస్తు ముచ్చట్లు ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ క్యూ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక కమర్షియల్ బ్రేక్, దీని తర్వాత సాంగ్స్ తర్వాత మనం మాట్లాడుకుందాం. స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

స్టూడియో క్లాక్ టైం 8:22 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా కార్యక్రమాలు వైద్యవర్ ఆర్చే రానా ప్రతాప్ అండ్ వీ గోట్ అ మెసేజ్ ఫ్రమ్ గుడ్ మార్నింగ్ రానా, దిస్ ఇస్ బాబు ఫ్రమ్ బోడుప్పల్ అండ్ నీరు వచ్చిన మోటివేషన్ ఈస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ కనెక్షన్స్, ఇట్స్ ద విల్లింగ్నెస్ టు అవుట్ వర్క్ అండ్ అవుట్ లెర్న్ ఎవ్రీ వన్ అని మెసేజ్ చేశారు. అండ్ వీ గాట్ అనదర్ మెసేజ్ ఫ్రమ్ నార్త్.

ప్ అండ్ వీ గోట్ అ మెసేజ్ ఫ్రమ్ గుడ్ మార్నింగ్ రానా, దిస్ ఇస్ బాబు ఫ్రమ్ బోడుప్పల్ అండ్ ఈరోజు వచ్చిన మోటివేషన్ ఈస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ కనెక్షన్స్, ఇట్స్ ద విల్లింగ్నెస్ టు అవుట్ వర్క్ అండ్ అవుట్ లర్న్ ఎవ్రీ వన్ అని మెసేజ్ చేశారు. అండ్ వీ గాట్ అనదర్ మెసేజ్ ఫ్రమ్ నవత గారు, హాయ్ రానా గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మెసేజ్ చేశారు. అండ్ అనదర్ మెసేజ్ ఫ్రమ్ ప్రవళిక, హాయ్ రానా దిస్ ఇస్ ప్రవళిక ఫ్రమ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో ఫ్యామిలీ అని మెసేజ్ చేశారు. సో లైక్ వైజ్ మీరు కూడా నాకు మెసేజ్ వచ్చు, మీరు నాకు మెసేజ్ చేయాలంటే మా ఫోన్ నెంబర్ 4023234822 అనే నంబర్కి రైట్. సో స్టేట్ ఇన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సాంగ్, తర్వాత కమర్షియల్ మరి సాంగ్.

ఎస్ టుడే క్లాక్ టైం 8:36 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. ఈనాటి మా కార్యక్రమాలు వైద్య ఆర్జే రాణ ప్రతాప్ అండ్ యా, ఈరోజు May 4th. సో కొన్ని డేస్ ఉన్నాయి అనమాట, డే ఇంపార్టెన్స్. ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకోవడం అంటే వరల్డ్ గివ్ డే అనమాట. అంటే మనస్ఫూర్తిగా సాయం చేయడంలో లభించే సంతృప్తి మరి దేనిలోనూ లభించదు, అది ట్రూ అండ్ ఫ్యాక్ట్. సో ఈరోజు వరల్డ్ గివ్ డే అనమాట. అండ్ ఇంకోటి ఈరోజు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి కూడా May 4th. సో అందుకని ఈరోజు తెలంగాణ డైరెక్టర్స్ డే చేస్తారు. అండ్ అలాగే అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం కూడా అంట. సో ఫైర్ ఫైటర్స్ ఉంటారుగా, వారి దినోత్సవం కూడా. మండుతున్న నిప్పుల్లోకి ధైర్యంగా దూకుతూ ప్రాణాలను కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బందికి ఒక్కసారి మనందరం సెల్యూట్ చేసేసేయాల్సిందే, రైట్? సో ఈరోజు ఇట్ 3 డే ఇంపార్టెంట్ డేస్ అనమాట, రైట్? సో స్ట్రీట్ నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ఒక సాంగ్, తర్వాత కమర్షియల్, దాని తర్వాత మళ్ళీ సాంగ్ మీకోసం.

0: స్టూడియో క్లాక్ టైం 8:52 అవుతుంది అండ్ ఎగ్జాక్ట్గా 9:00 to 9:30 వరకు వార్తా ముఖ్యాంశాలు వింటారు అండ్ దాని తర్వాత మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజన
2: మన జన్

జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

ನಮಸ್ಕಾರ, ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಯ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳ, ಕೇರಳ, ಅಸ್ಸಾಂ, ತಮಿಳುನಾಡು ರಾಷ್ಟ್ರಾಲತೋ ಪಾಟು ಕೇಂದ್ರಪಾಲಿತ ಪ್ರಾಂತಂ ಪುದುಚೇರಿಲೋ గత నెల జరిగిన శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటికిత మొదలైంది. ఎలాంటి అవకతవకలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంది. బెంగాల్ ఓట్ల లెక్కింపునకు ముందు రోడ్డుపై వీవీప్యాట్ స్లిప్పులు కనిపించిన ఘటనపై ఉత్తర 24 పరగణా జిల్లా ఎన్నికల అధికారులు స్పందించారు. ఇవి కేవలం మాక్ పోల్కు సంబంధించినవని, అసలైన పోలింగ్ స్లిప్పులు కావని స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. రైతుల సమస్యలపై తాను రాసిన లేఖకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అవగాహన లేకుండా బదులివ్వడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు. మద్దతు ధర పెంపు, ఫసల్ బీమా యోజన అమలుపై వాస్తవాలు గ్రహించాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి పదవి చేపట్టాక రాష్ట్రానికి రావడంపై బీజేపీ నేత మహేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త బీజేపీ జైత్రయాత్రను తెలంగాణకు విస్తరింపచేసి సుపరిపాలన అందించడమే ప్రధానమంత్రి ఆశయమని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష నిన్న ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఏ నిర్వహించిన ఈ పరీక్షకు తెలంగాణలో సుమారు 71,500 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం దరఖాస్తుదారులో 97% మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా నీట్ పరీక్ష రాశారు. కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాద శక్తుల ఆకడాలు పెరగడంపై ఆ దేశానికి హవ్యభాగం ఆందోళన వ్యక్తం చేసింది. ఖలిస్తానీ మద్దతుదారులు జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించారని, హింసాత్మక ఎజెండాను ప్రచారం చేయడానికి వారు స్థానిక వ్యవస్థలను వాడుకుంటున్నారని తాజా నివేదికలో చెప్పింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల నిలిచిపోయిన విమాన సర్వీసును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పునరుద్ధరించింది. విమానయానానికి భద్రతాపరమైన ఆంక్షలు తొలగించడంతో భారత్లోని వివిధ నగరాలకు యుఏఈ భారతీయ విమాన సంస్థలు తమ సాధారణ రాకపోకలు తిరిగి ప్రారంభించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఐటీటీఎఫ్ ప్రపంచ పారా ఛాలెంజర్స్ టేబుల్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి గంగాపట్నం విజయ దీపిక తన సత్తా చాటింది. 15 ఏళ్ల దీపిక ఈ పోటీలో 2 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. మొంటెనెగ్రోలోని పొడ్గోరికాలో జరిగిన పోటీల్లో మహిళల డబుల్స్ క్వార్టర్స్లో దీపిక సోనల్ పటేల్ జంట 11-9, 13-11, 8-11, 11-4 తేడాతో రష్యా జోడీపైన గెలిచారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

స్టూడియో క్లాక్ లో టైం 9:04 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ విత్ యువర్ ఆర్జే రానా ప్రతాప్ తో రైటిక బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మీకోసం క్యూ చేసి ఉన్నాను అండ్ దీని తర్వాత మనం మాట్లాడేసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

స్టూడియో క్లాక్ టైం 9:17 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి కార్యక్రమాలు విత్ యువర్ ఆర్చర్ అన్న ప్రతాప్ అండ్ ద టైమ్ ఈజ్ 9:17 అంటే 8 o'clock ఎలక్షన్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు ఇండియా ఈరోజు 5 అసెంబ్లీ 5 స్టేట్స్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో. సో తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరి అండ్ అస్సాం అండ్ ఇప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నింటిలో కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. కానీ ఎగ్జాక్ట్గా ఏ పార్టీ ఎన్ని సీట్లు విన్ అయింది అని చెప్పేసి అంటే కంప్లీట్ మొత్తం కాకుండా సో లీడ్ ఏది ఉంది అని చెప్పేసి 2 o'clock తర్వాత తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నట్టు ఎక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అని కదా. రైట్, సో స్టేడియం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఎందుకంటే ఇప్పుడు అందరు ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ఆ పార్టీ ప్రేమికులందరూ కూడా అదే ఎలక్షన్ ముంగ ఎలక్షన్ రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు

చెప్పేసి అండి ఏపాటి వినోదం అని చెప్పి చూస్తూ ఉంటున్నారు కదా, రైట్. సో స్టేడియం రాకేశ్వరి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ మధ్యలో మధ్యలో న్యూస్లో మీకు ఈ ఎలక్షన్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: బతాయే.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

టుడే క్లాక్ టైం 9:48 అవుతుంది అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై ఈనాటి కార్యక్రమాలు వైద్య రాజే రాణా ప్రతాప్ అండ్ ఎగ్జాక్ట్లీ 9:48 అవుతుంది అండ్ 10 o'clockకి వార్తా ముఖ్యాంశాలు వింటారు అండ్ నెక్స్ట్ ఆర్జే రేడియో మ్యాన్ అండ్ వారితో పాటు ఇంకో ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మీతో పాటు ఈ మ్యూజిక్ జర్నీలో కంటిన్యూ అవ్వడానికి. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో అండ్ బయట ఎండలు చాలా గట్టికొని ఆల్మోస్ట్ 45 degrees Celsius వరకు రీచ్ అవుతున్నాయి కాబట్టి చాలా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. సో స్టేట్ ఇంటూ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ನಮಸ್ಕಾರ, ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಗಳ ಮುಖ್ಯಾಂಶಗಳು. ಕೇರಳ, ಪಶ್ಚಿಮ ಬೆಂಗಾಲ್, ತಮಿಳುನಾಡು, ಅಸ್ಸಾಂತೋ ಪಾಟು ಕೇಂದ್ರ ಪಾಲಿತ ಪ್ರಾಂತಮైన ಪುದುಚೇರಿ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. ఈ ఉదయం 8 గంటల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ లీడ్లో ఉండగా, తర్వాత భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ 119 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2, ఇతరులు 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ 52 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీవీకే విజయ్ పార్టీ 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అన్న డిఎంకే 53 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కేరళలో సిపిఎం పినరాయి విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ 44 స్థానాలతో వెనుకబడగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 90 స్థానాలతో అధికార దిశగా సాగుతోంది. బీజేపీ 6 స్థానాలకు పరిమితమైంది. అస్సాంలో బీజేపీ 75 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 28 కంటే ఎక్కువ స్థానాల్లో వెనుకబడింది. ఏఐయుడిఎఫ్ 1, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 7 స్థానాలకు ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు జరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పర్యటిస్తారు. జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత మన్నే కృషాంక్తో కేటీఆర్ ములాఖాత్ అవుతారు. అనంతరం సదాశివపేట శనగల కొనుగోలు కేంద్రంలో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, అభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత కీలకం చేస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలల నిర్వహణపై సర్పంచులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించాలని నిర్ణయించింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. ఈరోజు ముంబైలోని వాంఖేడె స్టేడియంలో ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మ్యాచ్ సాయంత్రం 7:30కు ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: All right, West life and East life. So that's West life, Sweat It Again, and I sweat it again that this is a very, very marvelous song. How do you like this song?
1: Very good.
0: Yes, on that note, we're gonna take a quick break. It's 10:30, and post break, we'll have more songs and more talks. Stay tuned and stay together.
2: మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే మీటకే నేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
5: 2324 0856.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచి ఓట్ల లెక్కింపు ట్రెండ్స్ ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రతిపక్ష ఏఐఏడిఎంకేతో హోరాహోరీగా తలపడుతోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ స్పష్టమైన అధికారం సాధించింది. అసోంలో అధికార బీజేపీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. అసోంలోని 95 నియోజకవర్గాల్లో బీజేపీ 60 స్థానాల్లో అధికారంలో ఉండగా, కాంగ్రెస్ 16, ఏజీపీ 7, ఇతరులు 13 చోట్ల ముందంజలో ఉన్నారు. తమిళనాడు 101 స్థానాల్లో టీవీకే 40, అన్నాడీఎంకే 30 సీట్లలో ముందంజలో ఉండగా, అధికార డీఎంకే 19 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 3, ఇతరులు 5 చోట్ల అధికారంలో ఉన్నారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆధిక్యంతో దూసుకెడుతోంది. అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు విజయ్ నివాసం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్లోని 120 నియోజకవర్గాల్లో బీజేపీ 75 స్థానాల ముందంజలో ఉండగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 40 చోట్ల అధికారంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండగా, బీజేపీ భారీ ఆధిక్య దిశగా దూసుకుపోతోంది. కేరళలోని 115 స్థానాల్లో కాంగ్రెస్ 52 చోట్ల ముందంజలో ఉంది. సిపిఎం 24, సిపిఐ 5, ఆర్ఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళ కాంగ్రెస్, బీజేపీలు చెరో 4 స్థానాల్లో లీడ్లో ఉండగా, యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ప్రాబల్యాన్ని కనబరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో లాభాలతో ముందుకు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా పెరగ్గా, నిఫ్టీ 24,200 మార్కులు దాటి ట్రేడ్ అవుతోంది. సానుకూల రాజకీయ పరిణామాల మధ్య ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడంతో మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు సహా పలు అంశాలపై చర్చిస్తారు. కరీంనగర్ జ్యువెలర్స్ కాల్పుల ఘటనలో గాయపడి వెంకటాద్రి రేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి బండి సంజయ్ తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకుడు మన్ని కృషాంక్ పరామర్శ కోసం కేటీఆర్, సబితారెడ్డి, చింతా ప్రభాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్ తదితరులు సంగారెడ్డి జిల్లా జైలుకు చేరుకున్నారు. జైల్లో ఉన్న కృషాంక్ను వీరు మనకు అవసరపట్లో కలుసుకుంటారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.

0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9 Musically yours.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

0: So, how do you like the song? This was one of the finest songs of Shreya Ghoshal's from the film Dism.
1: It's very beautiful.
0: Yes, it is indeed, and it's also in many cases can be a travel song as well.
1: Yeah.
0: When you wanted to drive an inevitable drive in the afternoon, then you plug in into it. But there is also a danger. You may fall asleep,
1: Yeah.
0: and that's the danger. तो साथियों एक बार आपको फिर से याद दिला दें, आपने अपने रेडियो सेट्स पर ट्यून किया है हमारे खास कार्यक्रम जिसका नाम है हेलो रेनबो,
1: रेनबो.
0: और रेनबो के लिए आप कॉल कर सकते हैं 0402323 4821, और दूसरे हमारे अन्य नंबर्स भी हैं उस पर भी आप कॉल कर सकते हैं। अगर आपको कुछ और महसूस होता है या दिखता है तो आप हमें बताइए। व्हाट्सएप पर भी आप हमें कॉल कर सकते हैं, 0402323 4822 हमारा व्हाट्सएप नंबर है। तो हम आपके कॉल्स और साथ ही साथ आपके मैसेजेस का बेसब्री से इंतज़ार करेंगे हमारे इस शो में। तो हम लेते हैं एक छोटा सा ब्रेक, और ब्रेक के बाद हम आपसे गाना सुनेंगे।
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: To us on 2323481. Yes, so are you there? So looks like, yeah. So Chaiya Chaiya song must have also got a little intoxicated to many people. And post that, we are now going to go and listen to the other tracks. And before that, let's also see how many, more callers will be able to reach out to us. And we will be in a position to see what are the other things that we have. So 2323481, 2323482, these are the numbers to reach out to us.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
3: మీ సొంతింటి కల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటి కల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచి ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటి కలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.

0: Hello, Rainbow.
1: హలో
0: హలో, చెప్పండి సార్, మీ పేరేంటి?
1: పేరు రమేష్ అమ్మా. కాఫీ బాగుంది.
0: ఎక్కడి నుంచి సార్ మీరు?
1: ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ అమ్మా. పేరు
0: ఓకే
1: రమేష్
0: ఓకే, చెప్పండి
1: మాట్లాడుతున్నాను.
0: సార్ సమ్మర్లో
1: అయితే
0: ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: వేసవి కాలంలో మార్నింగ్ 11 నుంచి 4 o'clock వరకు బయటికి పోకుండా ఉండేది చాలా బాగుంటుంది మేడం.
0: ఓకే సార్.
1: అట్లా ఎమర్జెన్సీ పోవాల్సి వస్తే ఒక ఉల్లిగడ్డ తీసుకొని 2 ముక్కలు చేసేసి మన ప్యాకెట్లో వేసుకొని పోతే ఎండ తగలకుండా ఉంటుంది మేడం.
0: ఓకే
1: ఒక ఉల్లిగడ్డ ఉంటుంది మేడం ప్యాస్. హలో,
0: ఓకే సార్.
1: ఇంకోటి మేడం, ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగడం కంటే కొబ్బరి నీళ్లు మరి బటర్ మిల్క్ అట్లాంటివి సబ్జీ ఇచ్చిన నీళ్లు అది తాగితే చాలా బాగుంటుందని నేను అంటాను మేడం. ఇక్కడ అంత ఎమర్జెన్సీ అవసరం బట్టి చెట్టుకి అమరేలా పట్టుకొని పోవడం బెటర్ మేడం.
0: ఓకే
1: ధన్యవాదాలు.
0: ఓకే థ్యాంక్ యూ అండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్ని హైదరాబాద్లోకి.

హైదరాబాద్ అనగానే విభిన్న సంస్కృతులు, తర్వాత విభిన్న రకాలైన మనసులు ఉండే స్థలం అని చెప్పొచ్చు. సో ఇది రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కూడా చెప్పొచ్చు. సో హైదరాబాద్లో మనం ఎక్కువ అన్ని రకాల ప్రజల్ని మనం చూస్తుంటాం, అటు కలకత్తాలో ఇటు హైదరాబాద్లో. ఎలాంటి వాళ్ళైనా, మరి పేదవాళ్ళు అండ్ మధ్యతరగతి వాళ్ళు, ధనవంతులు అందరూ కూడా, మరి అందరికి అవసరమైన వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితులు అన్ని దగ్గరలో ఉండవు, ఎందుకంటే ఒక రకమైన పీపుల్ కొన్ని ప్రాంతాల మాత్రం అక్కడ నివసించడానికి అనువైన వసతులు ఉంటాయి. కొన్ని రకాల వ్యక్తులు అక్కడ ఉండడం అనేది కష్టం. కానీ హైదరాబాద్లో బిలో మిడిల్, మిడిల్ అండ్ హయ్యర్ క్లాస్ పీపుల్ అందరూ కూడా, ఎవరైనా కూడా వాళ్ళకు అనువుగా నివసించడానికి అనువైన పరిస్థితులు మన హైదరాబాద్లో ఉన్నాయి. ముఖ్యంగా మన హైదరాబాద్లో మధ్యతరగతి వాళ్ళకి టార్గెట్ చేస్తూ ఏవైనా కావాలి, మరి వాళ్ళకు అవసరమైనవి కావాలి, షాపింగ్ చేయాలి అంటే మరి ఎక్కడ బాగుంటాయి అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. మన జస్నీ హైదరాబాద్లో మధ్యతరగతి వారికి షాపింగ్ చేయడానికి వెరైటీ దొరికే ప్రాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా బట్టలు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్ కోసం కోటి సుల్తాన్ బజార్ సామాన్యులకు అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. హైదరాబాద్లో అతి చౌకగా ఇంకా బెస్ట్ హోల్సేల్ రేట్లకు ఇక్కడ

దొరుకుతాయి. ఇక్కడ చీరలు 300 రూపీస్ కూడా ఉంటాయి కొన్ని. సో 300 రూపీస్ నుంచి మొదలుపెట్టి ఇంకా ఎంతవరకైనా కూడా కొనుక్కోవచ్చు. డ్రెస్ మెటీరియల్స్, లెహంగాలు, మ్యాచింగ్ లేడీస్ అండ్ కిడ్స్ వేర్ ఇట్లా చాలా వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. సో మరి సుల్తాన్ బజార్ కోటికి వెళ్తే మరి అన్ని షాపింగ్ చేసుకోవడానికి అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. రైట్, ఇంకా మాట్లాడుకుందాం షాపింగ్ ఎక్కడెక్కడ బాగుంటుంది హైదరాబాద్లో అనేది. జస్నీ హైదరాబాద్లో మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హైదరాబాద్లో షాపింగ్కి మధ్యతరగతికి అనువైన ప్రదేశం ఏంటి అని మనం మాట్లాడుకుంటున్నాం. 5

5,000 రూపాయల్లో పండగ బట్టలు అయిపోతాయి. అండ్ ఆదివారం మాత్రం రద్దీగా ఉండే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది అబిట్స్, అలాగే సుల్తాన్ బజార్, కోటి అని చెప్పొచ్చు. బార్గెన్ చేస్తే ఇక్కడ 20% నుంచి 30% వరకు కూడా తగ్గిస్తారు. సో ఇక్కడ స్ట్రీట్లో పెట్టుకొని కూడా కొన్ని బట్టలు, కాస్ట్యూమ్స్, శారీస్, కొన్ని సందర్భాల్లో మరి షాప్స్లో కాకుండా స్ట్రీట్స్ బయట పెట్టుకొని కూడా ఉంటారు. సో అక్కడ చౌకగా ఉంటాయి అండ్ మంచి బట్టలు కూడా దొరికే అవకాశం ఉంటాయి. హ్యాబిట్స్లో రెడీమేడ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్, కుర్తీలు అందుబాటులో ఉంటాయి. ఇంకా మెన్స్ వేర్ మరి కంప్లీట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే బట్టలు కూడా ఇక్కడ దొరుకుతాయి. 200 నుంచి కూడా ఫార్మల్ అండ్ క్యాజువల్ కూడా దొరుకుతాయి. వాటి నాణ్యత చూసి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రముఖ కంపెనీల లేఅవుట్స్ కూడా ఇక్కడ హ్యాబిట్స్ అండ్ సుల్తాన్ బజార్స్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు. సో వాటిని అడిగి తీసుకోవడం, తర్వాత వాటి నాణ్యతను చెక్ చేసుకొని తీసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో మరి సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే మరి బట్టలు ఇట్లాంటివి, తర్వాత డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ తీసుకోవాలంటే సుల్తాన్ బజార్, కోటి అనేది అనువైన ప్రదేశమని మనకి హైదరాబాద్లో చాలామంది కూడా చెప్తూ ఉంటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నే హైదరాబాద్లో. హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకు అనువైన షాపింగ్ ఎక్కడ అనేది మనం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. కూకట్పల్లిలో బ్రాండెడ్ వస్తువులు డిస్కౌంట్ రేట్లకు అందుబాటులో కూడా ఉంటాయి. ఇక్కడ 299 నుంచి ట్రెండీ బట్టలు కూడా అందుబాటులో ఉంటాయి. తర్వాత పార్కింగ్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో పాటు ఇక్కడ షాపింగ్ చేయాలంటే కూకట్పల్లి అనువు అని చెప్పొచ్చు. అండ్ విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా అది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. లైక్ మెదక్ డిస్టిక్ నుంచి వచ్చేవాళ్ళు కూడా అటు పటంచెరు ఆ ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడికి కూకట్పల్లి వచ్చి అక్కడ అన్నీ సౌకర్యవంతంగా ఉంటాయి. కాబట్టి అక్కడ నుంచి వచ్చే వాళ్లకు సో ఇది అనువైన ప్లేస్ అని కూడా చెప్పొచ్చు. స్టూడియోలో టైం 2:19:06. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: एससीपीसीआर आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
1: ఇక హైదరాబాద్లో బంగారం కొనటం, మనిషే బంగారం, మళ్ళీ బంగారం ఎందుకంటారా? సో బంగారం అయినప్పుడు కూడా బంగారం అలంకరణ కింద మరి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అండ్ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి బంగారం కొనడం అనేది కష్టం అయినప్పుడు కూడా ఖచ్చితంగా కొనాలనే ఒక కోరిక మాత్రం మధ్యతరగతి ప్రజల్లో ఉండిపోతుంది. సో మరి మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. బంగారం మార్కెట్కి ఫేమస్ ఇది. అయితే పెద్ద మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. 500 పైన షాప్స్ ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి.

సో మరి మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. బంగారం మార్కెట్కి ఫేమస్ ఇది. అయితే పెద్ద మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. 500 పైన షాప్స్ ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి. సో లైట్ వెయిట్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, వెండి వస్తువులు కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. సో తయారు చేయడానికి మేకింగ్ ఛార్జెస్ కూడా ఇక్కడ సామాన్యునికి అనువుగా, మరి వాళ్ళు టార్గెటే సామాన్యుని టార్గెట్ పెట్టుకొని ఇక్కడ మార్కెట్ చేస్తుంటారు కాబట్టి, సో తయారు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ మరి సామాన్యుడికి అనువైన ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఇది అనువైన ప్రదేశం అయినప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 4-5 షాపుల్లో అన్ని కనుక్కొని బార్గెన్ చేశాకే కొనే ప్రయత్నం చేయాలి కామన్ మ్యాన్. సో మరిగా ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ బంగారంతో పాటు ఇంకా వేరే సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఇంకా వేరే వస్తువులు కూడా కొనుక్కోవడానికి అనువైన ప్రదేశం అని కూడా చెప్పొచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నే హైదరాబాద్ లో. సామాన్యుడికి అనువుగా ఉండే షాపింగ్ ప్లేసెస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు అండ్ కిచెన్ వస్తువులు ఇవి కొనాలి అంటే బేగం బజార్ బెస్ట్ అని చెప్పవచ్చు. హోల్సేల్ రిటైల్ మార్కెట్ ఇది. సో హోల్సేల్గా తీసుకోవచ్చు, రిటైల్గా కూడా తీసుకోవచ్చు. స్టీల్ సామాన్ల నుంచి మొదలు పెడితే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కిచెన్ వేర్, క్రాకరీ, డెకరేషన్ ఐటమ్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి అందుబాటు ధరలో ఉంటాయి. ఒక్కోసారి మాల్స్, పెద్ద పెద్ద మాల్స్లో కంటే ఇక్కడ 40 నుంచి 50% తక్కువ ధరలు కూడా దొరుకుతాయి. కొన్ని వస్తువులు మరి ఇక్కడ డజన్ లెక్కలు తీసుకుంటే ఇంకా తక్కువ ధరకే దొరికే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం వెళ్ళాలి అనుకుంటే 11 గంటల లోపే వెళ్తే బాగుంటుంది. 11 గంటల లోపు రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఉదయాన్నే ప్లాన్ చేసుకొని వెళ్తే మనం 8-9కి రీచ్ అయ్యామంటే ఇది మంచి టైం అని చెప్పొచ్చు. సో అక్కడ షాపింగ్ చేసుకొని ఇంకా ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు అక్కడ నుంచి. అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఇంకా చాలా లభ్యమవుతుంది. సో మనం అక్కడ కొనేసుకొని మరి అవన్నీ ప్యాక్ చేసుకొని సపోజ్ విలేజ్ నుంచి వస్తున్నాం అనుకోండి, మనం అక్కడ నుంచి అవన్నీ మోసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ ఇవన్నీ షాపింగ్ చేసేసుకొని మనకి అన్నీ అక్కడ కొరియర్ సర్వీసులు అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయి. సో కొరియర్లో అవన్నీ ఇచ్చేసేస్తే వాళ్ళు చక్కగా మనకి విలేజ్ వరకు కూడా ట్రాన్స్పోర్ట్లో వచ్చేస్తుంది. మనం బస్సులో వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అవి విలేజ్కి తీసుకెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి మనం అన్ని సామాన్లు తీసుకొని మరి ప్యాక్ చేసుకొని కొరియర్ సర్వీస్లో ఇచ్చేసి అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక రకంగా ఇంటికి సంబంధించిన ఇంకా మిగతా జనరల్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బేగం బజార్ చాలా అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. స్టూడియోలో టైం 2:34 దాటి 14 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు వింటున్నారు జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హైదరాబాద్ లో మరి సామాన్యునికి అనువైన మార్కెట్ మనకి షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే సామాన్యునికి అనువైన ప్రదేశం ఏది అని అంటే మనం కొన్ని ప్లేసెస్ అనుకుంటున్నాం. సో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ప్లేస్ అనువైన ప్రదేశం. ఇప్పుడు కూరగాయలు పండ్లు అండ్ డైలీ నీడ్స్ మరి వీటికి మోండా మార్కెట్ సికింద్రాబాద్ అనువైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఒక రకంగా ఇది హోల్సేల్ కూరగాయల మార్కెట్ అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు రైతు బజార్ కంటే 20% తక్కువ ధరకే ఇక్కడ దొరుకుతాయి. ఉదయం 6 నుంచి 9 వరకు ఫ్రెష్ స్టాక్ ఉంటుంది. తర్వాత అన్నీ అక్కడ నుంచి తీసేసుకొని కూడా వెళ్ళిపోతారు. వారానికి సరిపడా కూరగాయలన్నీ కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా తీసుకుంటే 500 నుంచి 800 వరకు కూడా ఆదా అవుతుంది ఒక ఫ్యామిలీకి. సో 500 నుంచి 800 వరకు ఆదా అవుతుందంటే మరి సామాన్యునికి అదొక పండగ అని చెప్పొచ్చు. కాబట్టి మరి సామాన్యుడు మొండ మార్కెట్కి వస్తే వాళ్ళకు అవసరమైన కూరగాయలన్నీ కూడా 1 వీక్కి సంబంధించినవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళచ్చు.
1: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी

0: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం. ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో. మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నే హైదరాబాద్ లో. ఇక మూండా మార్కెట్ తర్వాత కూడా రైతు బజార్, కూకట్పల్లి, ఎర్రగడ్డ మరి వెజిటబుల్స్కి ఫేమస్ అని చెప్పొచ్చు. మరి చౌక ధరలో అంటే సామాన్యునికి అనువైన ధరల్లో ఇక్కడ కూరగాయలు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ కొనుక్కోవడం అంటే

రైతులకు మేలు చేయడం అన్నట్టు. డైరెక్ట్ మనం రైతుల దగ్గరనే మనం కూరగాయలు కొనుక్కుంటాం, అండ్ మధ్యవర్తుల మోసాలు అనేవి ఇక్కడ ఉండవు. కాబట్టి సో మనం మోసపోకుండా రైతులకు మేలు చేసే అవకాశం రైతు బజార్లో ఉంటుంది. సో మనం హైదరాబాద్లో మరి కూకట్పల్లి కానీ ఎర్రగడ్డ దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే, సో రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం అంటే మీరు రైతులకు హెల్ప్ చేసినట్టే. ఇకపోతే నోట్బుక్స్, స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్ కోసం ఉస్మాన్ గంజ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇక్కడ చాలా అనువైన రేట్స్లో ఉంటాయి. ఇక పుస్తకాల అడ్డ హ్యాబిట్స్, కోటి ఈ రెండు ప్రాంతాల్లో కూడా పుస్తకాలు మనకు దొరుకుతుంటాయి. సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా దొరుకుతాయి. సో ఇంకా తక్కువ ధరలో, అంటే కొత్త బుక్ అంటే మనం కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మరి సెకండ్ హ్యాండ్ బుక్స్ కూడా తీసుకొని మనం ఏదైనా బుక్స్, నావెల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, మనకు కావాల్సిన పాత నావెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుక్స్ అండ్ స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్ కోసం ఉస్మాన్ గంజ్, తర్వాత కోటి ఈ ప్రాంతాల్లోకి వెళ్ళొచ్చు. అంటే ఉస్మాన్ గంజ్లో మనకి ఓల్డ్ బుక్స్ ఇట్లాంటివి ఏం దొరకవు, నోట్బుక్స్ అండ్ స్టేషనరీ మిగతా వస్తువులు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ గంజ్లో ఉంటాయి. ఇంకా ఓల్డ్ బుక్స్ అంటే మాత్రం కోటి, హ్యాబిట్స్ ఈ ప్రాంతాల్లో బయట పెట్టుకుని ఉంటారు. సో అవి తీసుకోవచ్చు. స్టూడియోలో టైం 2:52 దాటి 51 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419649.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నే హైదరాబాద్లో. సామాన్యుడికి షాపింగ్కి అనువైన ప్రదేశాలు ఏంటి హైదరాబాద్లో అని మనం మాట్లాడుకుంటున్నాం. సో మనం హైదరాబాద్లో ఇప్పటి వరకు షాపింగ్ ఎక్కడెక్కడ అనువుగా ఉంటుందని చెప్పాం. అండ్ ముఖ్యంగా ఈ డ్రెస్ మెటీరియల్స్, తర్వాత ఇటు ఉస్మాన్గంజ్లో బుక్స్, తర్వాత ఇంకా స్టేషనరీ కొనాలి అనుకున్నప్పుడు మరి షాపింగ్కి వెళ్తే మెట్రో వాడటం అనేది బెస్ట్. మెట్రోలో వెళ్ళటం, మరి పార్కింగ్ చేయడానికి స్థలం సమస్య, ట్రాఫిక్ సమస్య ఇవన్నీ ఉండవు. కోటి, సుల్తాన్ బజార్, ఆబిట్స్, బేగం బజార్ అన్నీ మెట్రో స్టేషన్స్ దగ్గరనే ఉంటాయి. సో పార్కింగ్కి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి మెట్రోని చూస్ చేసుకోవడం మంచిది. అలాగే స్ట్రీట్ మార్కెట్లో మరి ఇక్కడ బేరం బార్గెన్ అనేది చేస్తే సుమారు 30% వరకు కూడా తగ్గించి ఇస్తారు. మరి వాళ్ళు చెప్పిన రేటు తీసుకుంటే మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇంకా పండగ ముందు మాత్రం రేట్లు పెరుగుతాయని చెప్పొచ్చు ఇక్కడ. మరి పండగకి ఒక నెల ముందు షాపింగ్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే అప్పటికి రేట్లు పెరగవు. సో సామాన్యునికి అందుబాటు ధరలు ఉన్నప్పుడే మరి సామాన్యుడు షాపింగ్ చేసుకోవడం అనేది ఈజీ ఉంటుంది కాబట్టి. సో పండగలప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ముందే ప్లాన్ చేసుకుంటే మరి మీకు అనువైన ధరల్లో వస్తాయి. ఒకటి, పండగ ముందు మరి జనాలు కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో మనం షాపింగ్ చేయాలి అనంటే కూడా మనకు ప్రశాంతంగా ఉండాలి, మనసు నిమ్మలంగా ఉండాలి కదా. అలాంటప్పుడే మనం షాపింగ్ బాగా చేస్తాము. అండ్ మనకిష్టం వచ్చినవి మన టేస్ట్కి తగ్గట్టుగా మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పండగకి ముందే ప్లాన్ చేసుకోవడం, ఒక 1 మంత్ ముందు మార్కెట్ ప్లాన్ చేసుకోవడం, సో మనకు కావాల్సినవన్నీ అక్కడ కొనుక్కోవడం చేస్తే బాగుంటుంది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమ బంగా, అస్సోంలలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులో సినీ హీరో విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. కాగా కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముందంజలో ఉంది. పశ్చిమ బెంగాల్ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ విజయం దిశగా పయనిస్తోంది. మొత్తం 293 స్థానాలకుగాను బీజేపీ 193 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 95 స్థానాల్లో, సిపిఎం ఒక స్థానంలో, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అస్సోంలో అధికార బీజేపీ వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతోంది. మొత్తం 120

ఆరు అసెంబ్లీ స్థానాలకు గాను 13 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 10 స్థానాలు కైవసం చేసుకోగా ఏజీపీ ఒక స్థానాన్ని, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 2 స్థానాల్లోనూ గెలుచుకున్నాయి. మిగిలిన 113 స్థానాల్లో బీజేపీ 69 చోట్ల ఆధిక్యంలో ఉండగా ఏజీపీ 7 స్థానాల్లో, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 25 స్థానాల్లో, ఏయుడిఎఫ్, రైజోర్ దళ్, చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కేరళలో ఇప్పటివరకు కాంగ్రెస్ 10 స్థానాలు గెలుచుకుని 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఐయుఎంఎల్ 2 స్థానాలు గెలుచుకుని 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సిపిఎం 5 స్థానాలు గెలుచుకుని 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా సిపిఐ 9 స్థానాల్లో, కేరళ కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ చరిత్ర సృష్టించబోతోంది. అక్కడ 234 నియోజకవర్గాల్లో 110 స్థానాల్లో టీవీకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఏఏడిఎంకే 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పీఎంకే 5 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 30 స్థానాలకు గాను 14 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఏఐఎన్ఆర్సీ 7 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకుంది. ఏఐఏడిఎంకే, కాంగ్రెస్ పార్టీ, డిఎంకే ఒక్కో స్థానాన్ని గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాలు దక్కించుకున్నారు. ఈరోజు హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం సమావేశమవుతోంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు డబుల్ కమిటాలోకి. దేశాన్ని నడిపించేది ఎవరంటే ఒక రకంగా ఫస్ట్ చెప్పాల్సింది కార్మికుడే. అంటే కార్మికుడు ఉత్పత్తి పెరగడంలో మరి చాలా కీలక పాత్ర. ఎందుకంటే ప్రోడక్ట్స్ తయారు చేస్తేనే మనం దేశం నడుస్తుంది, తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తే మరి మనకు రెవెన్యూ కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో కార్మికుడి పాత్ర చాలా కీలకం. మనం మేడే కూడా జరుపుకున్నాం మరి కార్మికుల దినోత్సవాన్ని రీసెంట్గా. సో కార్మికుడి గురించి మనం ఎంత చెప్పుకుంటూ పోయినా తక్కువే అవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మరి సరిగ్గా ఈరోజు బొగ్గుగని కార్మికుల దినోత్సవం. కార్మికుల కష్టాన్ని, వారు ఎదుర్కొనే ప్రమాదాలను గురించి మనం తెలుసు. మరి బొగ్గు గనిలో కార్మికుడు పనిచేయడం అంటే మరి ప్రాణంతో పోరాటం అని చెప్పవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, అయినా కూడా వాళ్ళు సాహసంగా మరి లోపలికి వెళ్ళి మరి వాటిని అంతా తవ్వి ఇక్కడ పంపించడం, తర్వాత మరి రెవెన్యూ జనరేట్ అవుతుందంటే ఇదంతా నడవడం వల్ల కూడా ఎంత రెవెన్యూ దేశానికి జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఈరోజు బొగ్గుగని కార్మిక దినోత్సవం సందర్భంగా మరి కార్మికుల సేవలను మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరైతే మరి ఆ బొగ్గు గనుల్లో వారి చనిపోవడం ఇట్లాంటివి చాలా జరిగినాయి. సో వారందరికి కూడా మనం ఈ సందర్భంగా మనం నివాళులర్పించాలి.

0: మీ సొంతింటికల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ తో మీ సొంతింటికల ఇప్పుడు మరింత సులభం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.20%, సులభమైన ఈఎంఐలు ప్రతి లక్షకు కేవలం 679 రూపాయల నుంచే ప్రారంభం. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను సంప్రదించండి. మీ సొంతింటికలకు బలమైన ఆర్థిక తోడ్పాటు.
1: Rainbow 101.9.

0: తెలుగు రాష్ట్రాల్లో మరి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాధారణంగా మే 4 లేదా 5 తేదీలలో కర్తరి అగ్ని నక్షత్రం ప్రారంభమవుతుంది. సో ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం కానీ గృహ నిర్మాణాలు శుభకార్యాలు చాలా తక్కువగా చేస్తారు. సో కర్తరి మొదలైంది అని అంటే సో శుభకార్యాలకు కొద్ది రోజులు స్టాప్ చేయాలి అని అనుకుంటారు, ఎందుకంటే ఇవి అనువైన సమయాలు కాదని వాళ్ళ నమ్మకం అభిప్రాయం. కాబట్టి ఈ సమయంలో మరి శుభకార్యాలు, తర్వాత గృహ ప్రారంభాలు, గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువ చేస్తారు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా.
3: మాటైనా
4: పాటైనా
5: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలగని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
5: 2324085.
4: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో మరి ఎన్నో దండయాత్రల్ని చవి చూసాం. ఎంతోమంది పోరాట యోధులు నేల కొరగడం చూశాం. మరి కొన్ని లక్షల మంది మన దేశాన్ని, మన సంస్కృతిని కాపాడడం కోసం వారు ప్రాణాలు అర్పించి మనం ఈరోజు సురక్షితంగా, మనం ఏదైతే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అనుకుంటున్నామో మరి అవన్నీ మనం ఈరోజు పాటిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మరి వీటి వెనుక కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం ఉందని మనం ఎప్పుడు మర్చిపోద్దు. మరి వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత, వాళ్ళకి నివాళులు అర్పించాల్సిన బాధ్యత, మరి వాళ్ళు చేసిన త్యాగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, శ్రీరంగపట్నం యుద్ధం 1799 మే 4వ తేదీన ఆంగ్లో మైసూర్ యుద్ధం అంటారు. దీంట్లో భాగంగా టిప్పు సుల్తాన్ మరణంతో మరి శ్రీరంగపట్నం ముట్టడికి ప్రయత్నాలు ముగిశాయని చెప్పొచ్చు. మరి అప్పటి వరకు శ్రీరంగపట్నాన్ని కాపాడడానికి ఎన్నోసార్లు దండయాత్రలకు వచ్చారు, ఎంతోమందిని చంపేశారు. సో ఇవన్నీ కూడా లెక్క చేయకుండా 1799 మే 4 వరకు శ్రీరంగపట్నంలోని ప్రజలు, రాజులు, తరువాత సైనికులు మరి శ్రీరంగపట్నాన్ని కాపాడడానికి వీరోచితంగా పోరాడారని చెప్పొచ్చు. సో ఈ సందర్భంలో వారందరికీ మనం నివాళులు అర్పిస్తూ మరి వారు దేనికోసమైతే పోరాడారు మరి ఆ స్ఫూర్తిని, మరి వాళ్ళ వారి లక్ష్యాన్ని, వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి ఈరోజు ఉన్న వాళ్ళందరితో ఉంది. మరి రేపటి తరానికి కూడా ఇది అందించాలి. సో వారు ఎలా ఫైట్ చేశారు, మరి ఎందుకోసం ఫైట్ చేశారు, మన సంస్కృతిని, మన సంప్రదాయాల్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత త్యాగం చేశారు.

అనే విషయాన్ని ముందు తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. సో ఈ సందర్భంలో వారికి మనందరం మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. మరి ఎండలు మండిపోతున్నాయి. సో ఈ ఎండల నుంచి రక్షణ పొందడానికి మరి రోజు మీరు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదు. మరి ఏదైనా ప్లాన్ చేసుకుంటే 10 లోపలనే ప్లాన్ చేసుకోండి, లేదా ఈవినింగ్ 4 తర్వాత ప్లాన్ చేసుకోండి. మరి టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ కూడా అవుతున్నాయి. సో మరి ఇది సరైన ఎన్వైర్న్మెంట్ కాదని చెప్పొచ్చు, ఎందుకంటే ఎప్పుడేమవుతుందో తెలియదు. సో ఈ వడదెబ్బ తగిలితే కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు అనువైన ఆహార పదార్థాలని, ఫుడ్ని మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ ఎండల్లో మరి ఆయిల్ ఫుడ్, ఎక్కువ ఆయిల్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఫ్రై కర్రీస్ తీసుకోవడం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अपने से ऊपर का जो स्टूडेंट है, हमसे ज्यादा होशियार है, उसको कहो 5-10 मिनट मेरे साथ बैठो, मुझे बताओ मैं ये सोच रहा हूँ ठीक है क्या, तुम करेक्ट करो.
1: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం

1959లో 1959లో మొదటి జర్మనీ అవార్డ్ మ్యూజిక్ ఆస్కార్ వచ్చింది. అయితే ఈ జర్మనీ మూవీకి ఫస్ట్ టైం మ్యూజిక్ ఆస్కార్ వచ్చింది. సో అక్కడ నుంచి మ్యూజిక్కి ఆస్కార్ అవార్డు ఇవ్వడం అనేది కూడా స్టార్ట్ అయింది.

అలాగే మన భారతదేశంలో కోల్కతాలో కోల్ మైనర్ డేని కొన్ని చోట్ల జరుపుకుంటారు. తర్వాత బుద్ధ పౌర్ణిమ దగ్గరలో వస్తుంది కాబట్టి బౌద్ధ ఆరామాల్లో ప్రిపరేషన్స్ మొదలవుతాయి ఈరోజు నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, అసోంలలో బీజేపీ ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉంది. తమిళనాడులో సినీ హీరో విజయ్కి చెందిన టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం స్టాలిన్కు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎదురుదెబ్బలాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

సంజయ్ అన్నారు. పశ్చిమ బంగాల్, అసోం, పుదుచ్చేరిల్లో బీజేపీ పార్టీ పైచేయి సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశం చర్చిస్తుంది. సికింద్రాబాద్ మైదానంలో ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న బహిరంగ సభకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకులు లక్ష్మణ్, ఎంపీలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి తదితరులు పూజలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వరుసగా తమపై కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. ఈరోజు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: Admissions are open at Bankatlal Bhadruga College for Information Technology, Kachigoda, Hyderabad. Courses offered are BSc in Computer Science, Data Science, AIML with Maths, Stats and Electronics Combinations. For admissions, contact 9493654471 or visit www.bbcit.co.in. Limited seats, so be the first one to register.
0: స్టూడియోలో టైం 4:15 దాటి 33 సెకండ్లో. మీరు విన్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9. ఇన్వెస్ట్ ఇండియా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాము 4 నుంచి 5 గంటల మధ్య. భారత ప్రభుత్వపు జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహక మరియు సహాయ సంస్థ ఇన్వెస్ట్ ఇండియా, దీన్నే మనం ఇన్వెస్ట్ ఇండియా అని అంటున్నాం. విదేశీ కంపెనీలు, పెద్ద పారిశ్రామికవేత్తలు భారత్లో ఫ్యాక్టరీస్, తర్వాత కంపెనీస్ పెట్టడానికి సహాయం చేసే ప్రభుత్వ సంస్థ అంచుపసు ఇది. ఇన్వెస్ట్ ఇండియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. దేశంలో పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచాన్ని ఆహ్వానించి వచ్చిన ఇన్వెస్టర్స్కి అన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు దగ్గరుండి చేయించే సంస్థ అని చెప్పొచ్చు ఇది. సో ఇన్వెస్ట్ ఇండియా గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. అలాపు మంచి ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. మీరు వింటున్నారు

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్వెస్ట్ ఇండియాలో. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద ఈ సంస్థ పనిచేస్తుంది. ఇది నాన్ ప్రాఫిట్ సంస్థ అని చెప్పవచ్చు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది ఈ సంస్థ. ముఖ్య కార్యాలయం వచ్చేసి మనకు ఇన్వెస్ట్ ఇండియాకి సంబంధించిన ముఖ్య కార్యాలయం ఢిల్లీలో ఉంది. అలాగే విదేశాల్లో సింగపూర్ దుబాయ్లో మరికి సంబంధించిన ఆఫీసెస్ కూడా ఉన్నాయి. ఎవరైనా అక్కడ లోకల్లో ఉండే ఇన్వెస్టర్స్ మన భారత్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మరి దుబాయ్లో ఆర్ సింగపూర్లో ఉన్నవాళ్ళు మరి ఇన్వెస్ట్ ఇండియా ఆఫీస్ని సంప్రదించి ఇక్కడుండే ఫెసిలిటీస్ ఏంటి,

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్వెస్ట్ ఇండియాలో. ఇన్వెస్ట్ ఇండియా సంస్థ ముఖ్యోద్దేశం ఏంటంటే, ఈ సంస్థ ప్రపంచ వేదికలపై భారతదేశం యొక్క గొప్పతనం చెప్పి పెట్టుబడులను ఆకర్షించడం. ఏ రాష్ట్రంలో ఏ పరిశ్రమకు రాయితీలు, భూములు, పాలసీలు ఉన్నాయి, ఒకే చోట సమాహారం ఇవ్వటం, తర్వాత కంపెనీలతో మరి పూర్తి విషయాలు మాట్లాడటం, లొకేషన్స్ వెతకడం, ప్రభుత్వ అనుమతులు ఇప్పించడం, సింగిల్ విండో క్లియరెన్స్, కంపెనీ పెట్టాక కూడా ఏవైనా సమస్యలు వస్తే వాటికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం, ఇంకా విదేశీ కంపెనీని భారత్లో ఫ్యాక్టరీ పెట్టాలంటే భూమి దగ్గర నుంచి లైసెన్స్, కరెంట్, నీళ్లు, పన్ను రాయితీల వరకు అన్నీ ఇన్వెస్ట్ ఇండియా దగ్గర నుండి చూసుకుంటుందని చెప్పొచ్చు. సో వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఏమేమి అవసరం, ఏమేం చేయాలి, మరి ఇంకా ఏదైనా సమస్యలు వస్తే అవన్నీ కూడా ఇన్వెస్ట్ ఇండియా ఇవన్నీ పరిష్కరిస్తుంది. కాబట్టి మరి మన ఇండియాలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలని పారిశ్రామికవేత్తలకు ఆలోచనలు ఉంటే, మరి సామాన్యుడి వల్ల కూడా ఒక్కో సందర్భంలో కొన్ని పనులు సాధ్యమవుతాయి. నేను చిన్న వ్యక్తి, నేనేం చేయగలుగుతానని అనుకోకూడదు. మనకు ఏదైనా దానికి సంబంధించి కొంత అవగాహన ఉన్నది సరిపోతుంది. సో వాళ్ళని ఆకర్షించి మన ఇండియాలో చిన్న కంపెనీ అయినా సరే ఆ చిన్న కంపెనీకి సంబంధించిన పారిశ్రామికవేత్తల్ని సో ఇండియాలో పెట్టుకుంటే బాగుంటుంది. సో మీకు ఇక్కడ లైక్ అమెరికాలో ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అదే మనకి మరి భారత్కు వచ్చేసరికి మరి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది కదా. ఏది కొనాలన్నా ఏం చేయాలన్నా మరి అమెరికాతో పోలిస్తే మనకు ఖర్చు తక్కువ వస్తుంది కాబట్టి. సో వాళ్ళని ఆకర్షించి మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడం, ఆ కంపెనీ పెట్టడం, దానికి సంబంధించిందంతా మరి ఇన్వెస్ట్ ఇండియా చూసుకుంటుంది. సో మీరు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత వాళ్ళని ఇక్కడ పెట్టమని చెప్పడం మాత్రం మీ వంతు బాధ్యత. ఇక ఇన్వెస్ట్ ఇండియా సాధించిన ఘనతలు ఏంటి అని అంటే, 51,000 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చిందని చెప్తారు మరి ఇన్వెస్ట్ ఇండియా ఎప్పటి వరకు. సో 51,000 కోట్లు తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే 60 ప్రాజెక్టులు 14 రాష్ట్రాల్లో మొదలు పెట్టుబడి పెట్టారు. తర్వాత 31,000 ఉద్యోగాలను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ వస్తాయి. 42% పెట్టుబడులు యూరప్ నుంచి తీసుకొచ్చారు. 65% పెట్టుబడులు కెమికల్స్, ఫార్మా, బయోటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేయనున్నారు. ESDM ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇవన్నీ కూడా కొత్త రంగాలు అని చెప్పొచ్చు. వీటిని కూడా విశేషంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇన్వెస్ట్ ఇండియా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు ఇన్వెస్ట్ ఇండియాలో. ఇన్వెస్ట్ ఇండియా ఐక్యరాజ్య సమితి నుంచి, అంటే యుఏఎన్లో నుంచి, ప్రపంచంలోనే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అవార్డు అందుకుంది. కోవిడ్ టైంలో బిజినెస్ ఇమ్యూనిటీ ప్లాట్ఫామ్ పెట్టి కంపెనీలకు సహాయం చేసింది. మరి ఈ బిజినెస్ ఇమ్యూనిటీ ప్లాట్ఫామ్ ద్వారా మరి చాలా కంపెనీలు కూడా లబ్ధి పొందాయని చెప్పొచ్చు కోవిడ్ టైంలో.

ఇన్వెస్ట్ ఇండియా వల్ల సామాన్యులకు ఉపయోగం ఏమిటనే డౌట్ కూడా మీకు రావచ్చు. 31,000 జాబ్స్ వస్తాయి, వాటి చుట్టూ లక్షల ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఉంటాయి. అంటే ఈ 31,000 జాబ్లను అనుసరిస్తూ మరికొన్ని కూడా జాబ్స్ ఉంటాయి. సో దీని ద్వారా ఎంతోమందికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, కొన్ని వందలు వేల ఫ్యామిలీస్ కూడా సెట్ అవుతాయని చెప్పొచ్చు. విదేశీ కంపెనీలు వస్తే కొత్త టెక్నాలజీ తర్వాత శిక్షణ కూడా అందుతుంది, ఎందుకంటే కొత్త కంపెనీస్ రావడం వల్ల దానికి సంబంధించిన టెక్నాలజీని కూడా మరి చాలామందికి ఫ్రీగా ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి శిక్షణ. మరి వాటన్నిటిని కూడా మరి ఇప్పుడే ప్లాన్ చేసుకొని మరి కొత్తగా జాబ్స్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఇప్పుడిప్పుడే జాబ్స్లో చిన్న చిన్న జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా మరి ఆ టెక్నాలజీని నేర్చుకొని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని, ముఖ్యంగా యువత మరి ఈ అవకాశాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండి మరి ఆ అవకాశాలను అందిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూడా మీకు ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరం. అలాగే ఇక్కడ ఆ సంస్థలు తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా వస్తువులు మరి విదేశాలకు వెళ్తాయి, విదేశాలకు వెళ్ళడం వల్ల మన రెవెన్యూ పెరుగుతుంది. ఇంకా మరి ఈ ఇన్వెస్ట్ ఇండియాకు సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకున్నా, పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నా, యువత మరి వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, సో వాటికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మరి ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు, పీజీ అయిన వాళ్ళు మరి జాబ్స్ సంపాదించాలంటే, మరి దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్ ఇండియా గురించి మరి వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్ investindia.gov.in. మరొకసారి ఆ వెబ్సైట్ అడ్రస్ రిపీట్ చేస్తున్నాను, investindia.gov.in. ఈ వెబ్సైట్ని సంప్రదించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. స్టూడియోలో టైం 4:57 దాటి 5 సెకండ్లు. మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్, హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్. ఈ వేసవి సెలవుల్లో పెయింటింగ్ లో ఆసక్తి ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9849419642.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా పయనిస్తోంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 293 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. బీజేపీ 4 స్థానాలు కైవసం చేసుకుని 194 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక స్థానాన్ని గెలుచుకుని 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా సిపిఎం ఒక స్థానాన్ని, ఇతరులు మరో 4 స్థానాలు గెలుపొందారు. అసోంలో బీజేపీ వరుసగా 3వసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్దంగా ఉంది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను 39 నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ 31 స్థానాలను కైవసం చేసుకోగా ఏజీపీ 2, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానాలు గెలుచుకున్నాయి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 1 స్థానాన్ని దక్కించుకుంది. మిగిలిన 87 స్థానాలకు గాను బీజేపీ 50 స్థానాల్లో, ఏజీపీ 6, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ 21 స్థానాల్లో, ఏయుడిఎఫ్ 1 స్థానంలో, రాజోర్ దళ్ 2 స్థానాల్లో, ఇతరులు మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 5 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గుజరాత్, త్రిపుర, నాగాలాండ్లలో బీజేపీ ఒక్కో సీటు గెలుచుకోగా మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఒక్కో సీటులో ఆధిక్యంలో ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక నియోజకవర్గాన్ని గెలుచుకోగా మహారాష్టలో ఉప ఎన్నిక జరిగిన మరొక నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యాంటీ జవహర్ నగర్ డంప్ యార్డ్ జేఏసీ నేతలు కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యకులు తోటకూర వజ్రేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డును తరలించాలని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. నూతనంగా తెలంగాణ రాష్ట డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సివి ఆనంద్ను బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు చూసారు తాజా ట్యూన్స్లోకి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. స్టూడియోలో టైం 4:14 దాటి 5 సెకండ్లు. సో ఇది ట్రాఫిక్ టైం. మరి మీరు ట్రాఫిక్లో ఉన్నట్టయితే మరి జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు. మరి పోలీసులు మరి మనకు ట్రాఫిక్ నిబంధనలు పెట్టారు కదా, మరి వాటిని అనుసరించడం మన బాధ్యత. హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు, ర్యాష్ డ్రైవింగ్ మానుకోండి, తర్వాత సిగ్నల్ జంప్ అవ్వడం అట్లాంటివి చేయకూడదు. సిగ్నల్ని అనుసరిస్తూ తర్వాత మీరు ప్రాపర్గా ఉన్నా కానీ మరి మిగతా అందరూ ప్రాపర్గా ఉండాలని లేదు కాబట్టి. సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మరి ఇతరులను అబ్జర్వ్ చేస్తూ మరి వెనక వస్తున్న వెహికల్స్ని తర్వాత ముందున్న వెహికల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేస్తూ మీ గమ్యస్థానాన్ని చేరుకోండి. మిమ్మల్ని నమ్మి మీ కుటుంబం అంతా ఉందనే విషయం మర్చిపోవద్దు. సో కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని మీరు డ్రైవ్ చేయండి. ఎక్కడ కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నం చేయొద్దు.
1: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటు కేవలం 7.6%, సౌకర్యవంతమైన ఈఎంఐలు ప్రతి లక్షకు 1,192 రూపాయల నుంచే ప్రారంభం, ఎక్స్షోరూమ్ ధరపై 100% ఫైనాన్సింగ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మీ కలర్ కారు మీ సొంతం అవ్వాలంటే పిఎన్బి కార్ లోన్ తోనే సాధ్యం. వివరాలకు www.pnb.bank.in లేదా మీ సమీపంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు తాజా ట్యూన్స్ లో.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్. ఈరోజు సాయంత్రం థండర్ స్టార్మ్ ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటే రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ తీసుకెళ్ళండి. గాలుల వల్ల చెట్లు హోర్డింగ్స్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మరి మీ పరిసరాలని గమనిస్తూ డ్రైవ్ చేసేటప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ మీ పరిసరాలని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. మెట్రోని కూడా మన తెలంగాణ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి ఇంకా ప్రజలకు అందుబాటులో మెరుగైన సేవలు ఇంకా ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది. సో మీరు హ్యాపీగా మరి మెట్రో జర్నీ చేయొచ్చు. ఇంకా దూరం పెరగడం తర్వాత విస్తరణ అంటే ఈ ప్రయాణానికి ప్రజలకు అనువుగా ఉండేందుకు మరి మెరుగైన సేవలు కూడా అందే అవకాశం ఉంటుంది. ఇంకా డిస్టెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది అంటే సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు మనం వేగంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా. సో మనం మెట్రోని యూజ్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ అండ్ బెస్ట్. లైక్ మనం ఎక్కడో మియాపూర్లో ఉండి మళ్ళీ ఎల్బీ నగర్ రావాలి అని అనుకుంటే మనం వెహికల్ తీసుకొని వస్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మనం అనుకున్న టైంకి రీచ్ కాలేము. కానీ అదే మనం మెట్రోలో వెళ్ళినట్టయితే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మనం సేఫ్గా రీచ్ అవుతాం అండ్ అలసట కూడా ఉండదు. ఎప్పుడైనా మనం డ్రైవింగ్ చేస్తూ మరి ట్రాఫిక్లో వచ్చినప్పుడు చికాకు అలసట ఇవన్నీ ఉంటాయి. కానీ మనం మెట్రోని చూస్ చేసుకున్నట్టయితే తొందరగా మనం అనుకున్న టైంకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఏ విషయాలు ఆలోచించకుండా మీరు ఎప్పుడైనా మరి ఫాస్ట్గా వెళ్ళాలి అనుకున్నా మరి ఏ అలసట లేకుండా మనం ఈ ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు అవకాశం ఉంటే ఖచ్చితంగా మెట్రోని యూజ్ చేసుకోవడం మనకి అన్ని విధాల బెస్ట్. స్టూడియోలో టైం 5:33 దాటి 59 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియోలో టైం 5:41 దాటి 46 సెకండ్లు. మరి మీ నుంచి సెలవు తీసుకునే టైం వచ్చేసింది కాబట్టి ఈరోజు తాజా ట్యూన్కి సైన్అప్ చెప్పేస్తూ, మరి తాజా ట్యూన్స్ తర్వాత ఆరోగ్య జీవనం కార్యక్రమం ఉంటుంది. సో ఈరోజు మీ నుంచి సైన్అప్ తీసుకుంటున్నాడు మీ రాజేష్.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పక్షవాతం అనే అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కొండ మురళీకృష్ణ గారు, న్యూరాలజిస్ట్, మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ కొండ మురళీకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: బ్రెయిన్లో రెండు భాగాలు, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటాయని అంటారు. రైట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ భాగం పక్షవాతానికి గురవుతుంది, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఇంపాక్ట్ అయినప్పుడు రైట్ సైడ్ భాగం ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు, లేదంటే ఏ వైపు పక్షవాతం వస్తే ఆ వైపు బ్రెయినే పాడైంది అనుకోవాలా?
1: మెయిన్గా బ్రెయిన్లో ఒక వైపు పక్షవాతం వస్తే శరీరంలో ఇంకొక వైపున వీక్నెస్ వస్తుందండి. అయితే మేము సాధ్యమైనంత వరకు ఎడమవైపు రావద్దని కోరుకుంటాం. ఎందుకంటే ఎడమవైపు బ్రెయిన్లోనే స్పీచ్ సెంటర్ ఉంటుంది, మాటకు సంబంధించింది. కాలు చేయబోయినా మాట ఉంటే తనకు కావాల్సింది అడిగి తీసుకుంటాడు. కానీ బ్రెయిన్లో ఎడమవైపు కనుక రక్తం క్లాట్ అయినా లేకపోతే రక్తనాళం పగిలిపోయి హెమరేజ్ అయినా కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎడమవైపు బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి.
0: సో కుడివైపుకి వచ్చేదానికంటే ఎడమవైపు బ్రెయిన్ పైన ఇంపాక్ట్ అయితే కనుక కొద్దిగా నష్టం ఎక్కువ ఉంటుంది, రికవరీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది.
1: అవునండి, అవునండి.
0: డాక్టర్ గారు, పక్షవాతం టైంకి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారి దగ్గర లేదా హాస్పిటల్ ఉండే స్టే కొంతకాలం తర్వాత తిరిగి తను తాను రికవర్ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది, ఆ జాగ్రత్తల గురించి తెలియజేయండి.
1: పక్షవాతం ఒకసారి వచ్చిన తర్వాత మనం రక్తాన్ని పల్చగా ఉంచుకోవడానికి కొన్ని బ్లడ్ థిన్నర్స్, యాంటీ ప్లేట్లెట్స్, యాంటీ కోయాగులెంట్స్ అని ట్యాబ్లెట్స్ ఇస్తారు, అవి ఖచ్చితంగా వాడాలి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ వాటి వల్లనే కదా మనకు పక్షవాతం వచ్చింది, అవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి కాకుండా ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ క్లాట్ ఏర్పడి అక్కడ నరాల కణాలు దెబ్బతింటే అవి చనిపోతే బ్రహ్మదేవుడు దిగొచ్చినా కూడా మళ్ళీ మంచిగా అవ్వవు. మరి అలాంటప్పుడు ఎందుకు సార్ ఈ మందులన్నీ అంటే, పొలం అదే, ఒక మడి మాత్రమే పోయింది, మిగిలిన మడులు పోవద్దు అంటే ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. రెండు, బ్రెయిన్కి ఉన్న బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఏంటంటే మీరు ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ చేస్తే బయట నుంచి స్టిమ్యులేషన్ రావడం ద్వారా మళ్ళీ బ్రెయిన్లో రీవైరింగ్ అవుతుంది. అంటే ఏదైతే డ్యామేజ్ అయిందో పక్కనున్నటువంటి బ్రెయిన్ ఆ పనిని చేయడానికి ట్రై చేస్తుంది. దీన్ని బ్రెయిన్ యొక్క ప్లాస్టిసిటీ అంటారు, న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఈ ధర్మం ద్వారా బ్రెయిన్ మెల్లమెల్లగా పక్కనున్న బ్రెయిన్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాని పనిని తీసుకొని చేస్తుంది. ఇది చెయ్యాలి అంటే బయట నుంచి మనం కష్టపడాలి. పేషెంట్ ఫిజియోథెరపీ చేయాలి, పేషెంట్ ప్యాసివ్గా ఇనిషియల్గా మూమెంట్స్ చేయాలి, తర్వాత పేషెంట్ యాక్టివ్గా మూమెంట్ చేయాలి. ఇవన్నీ చేస్తే రీవైరింగ్ ఫాస్ట్గా అవుతుంది.
0: మెదడు అనేది ఉరలో నిక్షిప్తమై ఉంటుంది, అక్కడ నుంచి వచ్చే సంకేతాల నుంచి ఏదైనా సమస్య వస్తే బాహ్యంగా కూడా మనం ప్రయత్నం చేస్తే అది రిసీవ్ చేసుకొని తిరిగి పునరుత్తేజమై తన పని తను చేసే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును, అదేనండి. ఇప్పుడు మీకు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రాఫిక్లో వెళ్తున్నాం, ఒక రోడ్డు బ్లాక్ అయింది, మనం బైపాస్ చేసి ఇంకో రోడ్డు ద్వారా గమ్యస్థానానికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ

0: కూడా అంతే, బ్లాక్ అయిన రోడ్డు అంటే క్లాట్ ఏర్పడింది, డ్యామేజ్ అయిపోయింది. మనం బైపాస్ చేసి గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం, మూమెంట్ చేస్తాం కదా, మళ్ళీ రీవైరింగ్ అవుతుంది. అంటే రీవైరింగ్ రీవైరింగ్ రీవైరింగ్ అయ్యి మళ్ళీ పనితీరు మెరుగుపడుతుంది అన్నమాట,
1: మళ్ళీ ఇంకొక దారి పడే అవకాశం ఉంటుంది.
0: అవకాశం ఉంటుంది.
1: నిత్య జీవితంలో మనం చేయాల్సిన పనుల పట్ల శ్రద్ధను కనపరుస్తూ ఈ ప్రయత్నాన్ని కనుక కంటిన్యూస్గా చేస్తున్నట్లయితే తిరిగి మనం సాధారణ స్థితికి వచ్చే ఒక మార్గం ఏర్పడే అవకాశం ఉందండి.
0: డెఫినెట్గా ఉంది.
1: డాక్టర్ గారు, కుటుంబ సభ్యుల బాధ్యత, ఎందుకంటే అంతవరకు చలాకీగా తిరిగి కంట్రోల్గా నడుస్తూ అన్ని పనులు డిసిషన్ తీసుకున్న మనిషి ఒక్కసారి పక్షవాతన బారిన పడంగానే మానసికంగా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే తన పని తను చేసుకోలేకపోతున్నానని, నిత్య జీవితంలో చేయాల్సిన ప్రతి పనిని ఒక తోడు రావాల్సి ఉండడము, అలాంటి పరిస్థితుల్లో శారీరకంగా చేయాల్సిన సహాయంతో పాటు మానసికంగా వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా చాలా అవసరం. ఈ సందర్భంగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము, ఒక అరగంట గంట పరీక్ష చేస్తారు, పరీక్షలు చూసి మందులు రాస్తారు, కానీ ఆ తర్వాత జీవితం అంతా కుటుంబ సభ్యులతోనే గడపాలి. కాబట్టి కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలి ఈ పక్షపాతం బారిన పడిన పేషెంట్ల పట్ల ఒకసారి తెలియజేయండి.
0: చాలా చాలా యూనిక్ క్వశ్చన్ అండి, ఇది యూజువల్గా ఎవరు అడిగేది కాదు, మంచి క్వశ్చన్ నేను చెప్తాను. చాలామంది ఏంటంటే స్ట్రోక్ యొక్క తీవ్రతను బట్టి, ఇప్పుడు చిన్న స్ట్రోక్ అనుకోండి వాళ్ళు రికవరీ బాగా ఫాస్ట్గా అవుతారు, పెద్ద స్ట్రోక్ అనుకోండి వాళ్ళు వీల్ చైర్ బౌండ్ అయిపోవడమో బెడ్ బౌండ్ అవ్వడమో అవుతారు. ఈ బెడ్ బౌండ్ అయిన పేషెంట్స్, వీల్ చైర్ అయిన బౌండ్ అయిన పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని రోజులకి రెక్స్ అయిపోతారు. వీళ్ళని లేపడము, వాళ్ళని కూర్చోబెట్టడము, వాళ్ళకి సేవ చేయడం, క్రమక్రమంగా వీళ్ళకి పెయిన్స్ రావడం, వీళ్ళు విసిగిపోతారు. అదేవిధంగా వీళ్ళకి కూడా డిప్రెషన్ వస్తుంది. ఒకవేళ ఆ పర్సన్ కనుక ఆ ఫ్యామిలీ యొక్క ఎర్నింగ్ మేజర్ పర్సన్ అనుకోండి, ఆ ఫ్యామిలీ క్రమక్రమంగా ఎర్నింగ్ పర్సన్ని కోల్పోవడం వల్ల వాళ్ళకి అప్పులు అవుతాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ పడతాయి. అయితే స్ట్రోక్ మొదలైనప్పుడే దాని తీవ్రత డాక్టర్లు చెప్తారండి. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయిస్తారు, కానీ డాక్టర్లు చెప్తారు క్లియర్గా ఇది చాలా పెద్ద స్ట్రోక్ అండి, మనకి ఇంప్రూవ్మెంట్ రావచ్చు రాకపోవచ్చు, మేము కేవలం సర్జరీ చేసేది ప్రాణాన్ని బ్రతికించడానికి మాత్రమే, కానీ ఫంక్షనల్ యాక్టివిటీ ఎంత వస్తుందో ఇప్పుడే చెప్పలేము. ఆ టైంలో కొందరు, ఇప్పుడు ఆల్రెడీ 75 ఇయర్స్ లైఫ్ ఉందనుకోండి, వాళ్ళని మేము ఇబ్బంది పెట్టమని చెప్పము, ప్రయత్నం చేయమనే చెప్తాం. కానీ 30 ఇయర్సే ఉందనుకోండి, అన్ని ప్రయత్నాలు చేయమని చెప్తాం. దేర్ ఈజ్ ఏ ఛాన్స్, దేర్ ఈజ్ ఎ లైఫ్, ఇంకా చాలా జీవితం ఉంది కాబట్టి. అయితే కొన్నిసార్లు పేషెంట్స్కి యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఇస్తాము. ఇవాళ రేపు రీహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చాయండి, చాలా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి ఒక రోబోలను అటాచ్ చేసి మనిషిలాగానే తిరిగి మూమెంట్స్ తెప్పించి వాళ్ళు చాలా విగరస్గా చేయడం ద్వారా మళ్ళీ తిరిగి తొందరగా మంచిగా అవ్వడానికి అవకాశం పెరిగింది. ఒకప్పుడు ఇంత రీహాబిలిటేషన్ లేదు, ఇప్పుడు రీహాబిలిటేషన్ కేర్ పెరిగింది బాగా. కాబట్టి అగ్రెసివ్గా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇస్తున్నాం, రోబో అసిస్టెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ వచ్చాయి, ప్రాపర్ న్యూట్రిషనిస్ట్ వచ్చారు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు వచ్చారు. సో దెర్ ఈజ్ ఎ స్కోప్ అండి, స్టిల్ దెర్ ఈజ్ ఎ స్కోప్, దెర్ ఈజ్ ఎ హోప్.
1: సో అక్కడక్కడ చుట్టము మొక్కిన వరం ఇయని వేలు పరణ చెందాన కుటుంబ వ్యవస్థ అనేది కష్టకాలంలో ఒకళ్ళు ఒకళ్ళు తోడుకున్నప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉందని చెప్పడం
0: డెఫినెట్లీ.
1: సో ఇలా కుటుంబంలో ఒక వ్యక్తికి పక్షపాతం బారిన పడినప్పుడు ఏదో జ్వరం వచ్చింది జలుబు వచ్చిందన్న అలా చూడకుండా దే నీడ్ స్పెషల్ హెల్ప్ అని మిగతా సభ్యులందరూ కూడా ఆయన చిన్న చిన్న అవసరాల పట్ల తను అడగకముందే జాగ్రత్త పడి ఆ తినేటప్పుడు అతని నిత్యకృత్యాలు చేసేటప్పుడు మానసికంగా అతనిపైన కృంగుబాటు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కుటుంబ సభ్యులపైన ఉంది
0: డెఫినెట్.
1: అలాగే పక్షపాతం బారిన పడిన వాళ్ళకి తమ పనులు తను అంటే మెడిసిన్ వేసుకోవడం కానీ తినడం కానీ కొంచెం కష్టతరమవుతుంది, ఆ షెడ్యూల్ కూడా ప్రాపర్గా ఫాలో కావాలి. నేను కొన్ని చోట్ల గమనించాను డాక్టర్ గారు, వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ షెడ్యూలు, వాళ్ళకి ఇచ్చే డైట్ షెడ్యూల్ కూడా రాసి పేషెంట్ పక్కన పెట్టిన సందర్భాలు చూశాను.
0: నిజమేనండి. అయితే ఎప్పుడైతే ప్రాపర్ మ్యాన్ పవర్ ఉండదో ఇలాంటివి జరుగుతాయి. ఫ్యామిలీ హెడ్ దెబ్బతిన్న తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ పర్సన్ ఆ బాధ్యతను తీసుకొని వాళ్ళు ఫ్యామిలీ ఎర్నింగ్ గురించి ఆలోచిస్తారు, వాళ్ళకంత మ్యాన్ పవర్ ఉండకపోవచ్చు. నిజానికి ఒకసారి పక్షవాతం వచ్చినప్పుడు చాలా మ్యాన్ పవర్ అవసరము, చాలా ఫైనాన్షియల్ రీసోర్సెస్ అవసరము, ఎమోషనల్ సపోర్ట్ అవసరము.
1: డాక్టర్ గారు, మన భారతీయ సంస్కృతిలో ప్రాచీనంగా వస్తున్న యోగా, ప్రాణాయామము, ధ్యానము ఇలాంటి ప్రక్రియలు కూడా ఈ పక్షవాత బారిన పడిన వాళ్ళ పట్ల ఉపయుక్తంగా ఉంటాయంటారా?
0: నిజంగా ఉంటుందండి. మన యోగా కానీ, ధ్యానము, మెడిటేషన్ కానీ, లేకపోతే ప్రాణాయామం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే మనిషి లోపల వ్యాగల్ నర్వ్ అని ఉంటుంది, పారాసింపథెటిక్ సిస్టమ్.

0: ఆ వాగల్ నర్వ్ యొక్క టోన్ని పెంచుతాయి. ఇప్పుడు మన పూర్వీకులు ఓం అని చాంటింగ్ చేసేవాళ్ళు. ఓం అని చాంటింగ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఈ గొంతు వెనకాల ఉండేటువంటి వాగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. దాని ద్వారా గుండె యొక్క వేగం తగ్గుతుంది. గుండె వేగం తగ్గడం వల్ల ప్రయోజనం ఏంటంటే గుండె ఎక్కువ రక్తాన్ని తీసుకుంటుంది. గుండె ఎక్కువ రక్తాన్ని పొందడం వల్ల ఏమవుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు. ఈ ప్రాణాయామము, డీప్ బ్రీతింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా వాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మేము ఈ వాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేసి పిట్స్ రాకుండా, తలనొప్పి రాకుండా రకరకాల డివైజెస్ కూడా కనుక్కుంటుంది. అంటే రీసెర్చ్ అంతా కూడా అల్టిమేట్గా మన పూర్వీకులు చెప్పిన మెథడ్స్నే వేరే రకాలుగా ట్రై చేస్తున్నాయి.
1: అంటే ప్రస్తుతం మోడర్న్ సైన్స్ కూడా మనం చేసే ప్రక్రియను ప్రూవ్ చేస్తుంది.
0: అవునండి, 100%.
1: డాక్టర్ గారు, బ్రతకాలి, నేను ఇంకా సాధించాలి అన్న ఒక తపన ఉన్నవాడు తొందరగా రికవర్ అవుతాడని, నిరాశ నిస్పృహకులో నేనవాడు రికవరీ స్లోగా అవుతుందంటారు, నిజమేనా?
0: నిజమేనండి. ఎప్పుడైతే మీరు ఆశతో ఉంటారో మీలో రీవైరింగ్ ఫాస్ట్ అవుతుంది. మీరు ప్రయత్నం చేస్తారు, మీకు ఆ జీల్ ఉంటుంది, నేను ఇంకా చెయ్యాలి, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎప్పుడైతే నిరాశకు లోనవుతారో బ్రెయిన్లో స్టిమ్యులేషన్ కూడా తక్కువైపోతుంది, రికవరీ తక్కువ ఉంటుంది.
1: ముఖ్యంగా వయసు మీరిన వాళ్ళల్లో, నేను బతికినంతకాలం బతికాను, వీడెవడూ నన్ను పట్టించుకోవడం లేదు, ఉంటే ఏముంది పోతే ఏముంది, తొందరగా పోతే బాగుండు అనే భావన కలిగినప్పుడు రికవరీ కూడా చాలా స్లోడౌన్ అవుతుందని విన్నాను.
0: నిజమేనండి, డెఫినెట్గా నిజమే. అందుకే పేషెంట్కి ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చి మీరు బాగా చేయగలుగుతారండి, మీకేం పెద్దగా కాలేదని చెప్పామనుకోండి, వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతారు.
1: ముఖ్యంగా కొందరిలో గమనిస్తుంటాము జ్ఞాపక శక్తి కూడా ఇంపాక్ట్ అవుతుందంటారు ఈ పక్షవాతం వల్ల. అలాంటి వాళ్ళ పట్ల ఏ జాగ్రత్త తీసుకోవాలంటారు?
0: అంటే వాళ్ళకి మందులు ఇచ్చే పర్సన్ వేరేగా ఉండాలండి. వాళ్ళకి వాళ్ళగా టాబ్లెట్ వేసుకోలేరు. వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఒక పర్సన్ అవసరం ఉంటుంది. ప్రాపర్గా టైంకి మందులు ఇవ్వాలి. వాళ్ళకి కూడా ప్రాపర్గా రీహాబిలిటేషన్ చేయాలి. బ్రెయిన్లో ఎక్కువ దెబ్బతిని ఉంటే, వాళ్ళకి బ్రెయిన్లో బ్లీడింగ్ అయి ఉంటే ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్క పూట ఫిట్స్ టాబ్లెట్ మర్చిపోయినా మళ్ళీ ప్రమాదమే వీళ్ళకి. సో కాబట్టి ఇంపాక్ట్ ఉన్న వాళ్ళకి ఇంక ఎక్కువ రీహాబిలిటేషన్ కేర్ ఇవ్వాల్సి వస్తుంది.
1: నేను కొన్ని సందర్భాల్లో గమనించాను డాక్టర్ గారు, ఇలా పక్షపాత బారిన పడిన పేషెంట్ని చుట్టాలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ క్రమం తప్పకుండా, అంటే ఒక పద్ధతిగా వచ్చి కలిసి మాట్లాడుతూ వాళ్ళ గత జ్ఞాపకాలని, మంచి జరిగిన సందర్భాలని గుర్తు చేయడం వల్ల కూడా వాళ్ళలో రికవరీ జరుగుతుందని విన్నాను. అది పాజిబుల్ అంటారా?
0: కొంతవరకు నిజమేనండి. అయితే మన శ్రేయోభిలాషులే వాళ్ళు అయి ఉండాలండి. శ్రేయోభిలాషులు అంటే మన శ్రేయస్సును కోరుకునే వాళ్ళే అయి ఉండాలి. అయ్యో ఇట్లయిందా బిడ్డ, ఇట్లయిపోయినావా అని అన్నారనుకోండి, అది ప్రాబ్లం అయిపోతుంది.
1: కరెక్ట్.
0: సో వాళ్ళు ప్రాపర్గా చెప్తే నిజంగానే దేర్ ఇస్ ఏ ఛాన్స్ అండి. పాజిటివ్ డెఫినెట్గా బాగుంటుందండి.
1: సింపతి కానీ అతని పట్ల జాలి చూపించకుండా అతను తొందరగా బాగవుతాడు, తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ మనం కలిసి పండగ చేసుకుందాము, కలిసి మనం పార్టీ చేసుకుందాము,
0: మనోధైర్యం ఇవ్వగలగాలి.
1: ఆ లోపల వాళ్ళ లోపల ఒక చైతన్యాన్ని కలగజేసి సపోర్టివ్ మెకానిజం క్రియేట్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంటే.
0: డెఫినెట్లీ.
1: కుటుంబ సభ్యుల పాత్ర, మిత్రుల పాత్రతో పాటు డాక్టర్ గారి పాత్ర, ఈ రిహాబిలిటేషన్ చేసే ఫిజియోథెరపిస్ట్ కానీ, యోగా మాస్టర్స్ కానీ వీళ్ళందరి పాత్ర కూడా ఉంటుంది. సో ఈ ఆక్యుపేషనల్ థెరపీ చేసేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడుతుందంటారు, ఏ రకంగా చేయాలంటారు?
0: ఆక్యుపేషన్ థెరపీ ఇవాళ ఈ రోజుల్లో ఆక్యుపేషనల్ థెరపీ కూడా బాగా ఇంపార్టెంట్ అయిందండి. ఇప్పుడు సపోజ్ కొన్ని మిర్రర్ థెరపీస్ అని వచ్చాయి. మిర్రర్ని పెట్టి మంచిగా ఉన్న చెయ్యి పక్కన దీన్ని మిర్రర్ చూపెడుతూ ఇది చేయడం ద్వారా మెల్లగా బ్రెయిన్లో రీవైరింగ్ అవుతుంది. సో ఆక్యుపేషనల్ థెరపీ పేషెంట్ యొక్క ప్రత్యేకంగా ఒక చెయ్యి కదల్చడానికి, ఒక జాయింట్ కదల్చడానికి సంబంధించిన పరికరాలు వచ్చాయి. వాటికి అటాచ్ చేసి మళ్ళీ తిప్పడం ద్వారా ఆటోమేటిక్గా ఇంకొక చెయ్యి ఆటోమేటిక్గా బలం పుంజుకుంటుంది అనమాట. అంటే బ్రెయిన్లో రీవైరింగ్ స్టిమ్యులేషన్ వస్తుందన్నమాట. సో ఇలాంటి ఆక్యుపేషనల్ థెరపీ మెథడ్స్ కూడా ఇప్పుడు బాగా ఉన్నాయండి.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం. థ్యాంక్ యూ.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో పక్షవాతం అనే అంశం గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ కొండా మురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం రెండవ భాగం విన్నారు. పరిచయ

Rainbow 101.9. Good evening, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9. జెన్జీ అండ్ యువా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తుంది ఆర్జే దీపా నిదాన్ కవి. అండ్ బయట చాలా ట్రాఫిక్గా ఉంది. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం కింది నుంచి ఆ కాంక్రీట్ నుంచి ఫుల్ వేడి మన ఫేస్లకు తగులుతుంది, కాబట్టి అట్లీస్ట్ ఫేస్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వైల్ యూఆర్ డ్రైవింగ్ ఆన్ టూ వీలర్స్ డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్, అస్సలు మొబైల్ ఫోన్స్ యూజ్ చేయకండి. అండ్ ఫోర్ వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. స్టే విత్ మీ, మాట్లాడుకుందాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: వెల్ ఫ్రెండ్స్, మన నేటి కాలం యువత ఏమాలో

చేస్తున్నారు, సాఫ్ట్వేర్లు అంటారు. అసలు ఏ ఉపాధి రంగం అనేది చాలా ఉన్నా కూడా ఏ రంగంలోకి మనం వెళ్ళాలి ఈ ఉపాధి సంపాదించడాని కోసం అని చాలామంది యువతకు ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది. అసలు ఎలాంటి నైపుణ్యాలు ఉంటే ఇవాల్టి జనరేషన్లో మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. స్టే విత్ మీ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వెల్ ఫ్రెండ్స్, జనరల్గా అందరు కూడా యూత్లో వెంటనే మాకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద యూత్ కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే, ప్రైవేట్ జాబుల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తే బాగుంటుంది. అండ్ ద టెండెన్సీ ఆఫ్ ద పేరెంట్స్ కూడా ఎలా అయిపోయింది జెన్జీస్ కంటే, మీరు అయితే డాక్టర్స్ అవ్వాలి లేకపోతే ఇంజనీర్స్ అవ్వాలి. ఇంజనీర్స్ అయితే ఖచ్చితంగా మన పిల్లలు అబ్రాడ్లోనే ఉండాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, బికాజ్ దే ఆర్ బాదరింగ్ అబౌట్ ద సోషల్ స్టేటస్. బట్ మీరు ఒక్కసారి ఆలోచించారా, నిజంగానే మీ బిడ్డలకి అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలని ఉందా, లేదా వాళ్ళ అడుగులు గవర్నమెంట్ జాబ్ వైపు వెళ్ళాయాలనుకుంటున్నాయా? ఒకసారి ఆలోచించండి. అసలు ఏ జాబ్ చేయాలన్నా కానీ మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, డెఫినెట్గా ఎవరైతే జాబ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, మనకి ఎంత పర్సంటేజ్ వచ్చినా కూడా పర్సంటేజ్ ఇస్ నాట్ మ్యాటర్స్. ఓన్లీ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు బాగా స్కిల్స్ ఉండి, మీకు బాగా కమ్యూనికేషన్ ఉన్నా కూడా, బాగా మార్కులు ఉన్నా కూడా, వెన్ యు ఆర్ నాట్ కమ్యూనికేటర్, యు ఆర్ నాట్ గుడ్ కమ్యూనికేటర్, అక్కడ కూడా మనకి జాబ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన లైఫ్లో ఈ యూత్లో చాలా మనం చూస్తున్న విషయం ఏంటంటే, అబ్జర్వ్ చేస్తున్న విషయం ఏంటంటే, వాళ్ళకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి మంచి జాబ్స్ వచ్చి మంచి మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకొని కూడా స్కిల్ ఉండి కూడా వేర్ దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. సో ఎందుకు అంటే, నా క్లాస్మేటే అయ్యి వాళ్ళు నాకన్నా పై స్థాయిలో ఉన్నారు. సో అలాంటి అప్పుడు మనము అయ్యో ఎందుకున్నారు అని అనుకోకుండా, వాళ్ళలో మనలో లేని ఏ క్వాలిటీ ఉంది అని ఆ ఒక్క క్వాలిటీని కనుక మనము గ్రాస్ప్ చేసుకొని వాళ్ళ నుంచి నేర్చుకోగలిగితే, లేదా మనల్ని మనం కొంచెం ట్యూన్ చేసుకోగలిగితే, విల్ బి ద బెస్ట్ ఎంప్లాయ్ అన్నమాట. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

దేశ నిర్మాణంలో యువత పాత్ర చాలా కీలకమైంది కదా. అయితే దేశవ్యాప్తంగా చాలా ఉద్యోగాలు యువతకు ఉన్నాయి. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మనకు నాగరిక్ దేవోభవ అంటే పౌరుడే దైవం అనే మంత్రాన్ని ఎప్పటికీ కూడా మనం ఎవరూ మరవద్దు అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నా లేదా ప్రైవేట్లో అయినా కానీ యూత్ అందరికీ కూడా నిజాయితీ ఉండాలి, చేసే పనిపైన చిత్తశుద్ధితో పనిచేయాలి. బికాజ్ భవిష్యత్ భారతం కోసం మెరుగైన వ్యవస్థని రూపొందించడంలో కీలక పాత్ర పోషించేది ఎవరో కాదు నేటి యువత. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఈ సేవాభావం అంకితభావంతో పనిచేస్తే ఈ యువ కర్మయోగులు వీళ్ళంతా అవుతారు అని చెప్పేసి దేశ నిర్మాణంలో వీళ్ళందరూ బంగారు భవిత, మన దేశ భవిష్యత్తును కూడా నిర్ణయించేది యువత. కాబట్టి నిజంగా మనం చాలా డెడికేటెడ్గా వర్క్ చేయగలము అన్నప్పుడే ఏదైనా ఒక జాబ్ని ఎన్నుకోవచ్చు. అలాగే ఆ జాబ్లో మనకి ఎంతవరకు నైపుణ్యం ఉంది, మనం ఎంతవరకు సాధించగలుగుతాము అన్న చిత్తశుద్ధి, అన్న ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా మన లోపల ఉండాలి. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: FM Rainbow 101.9, musically yours.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಆಲ್ ದ ಲಿಸ್ನರ್ಸ್. ಯು ಆರ್ ಟ್ಯೂನ್ ಟು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ ಎಂ ರೈನ್ಬೋ 101.9. ಹೆಲ್ಲೋ ರೈನ್ಬೋ ವಿಂಟುನ್ನಾರು ವಿತ್ ಯರ್ ಜಾಗ್ ಡಾಕ್ಟರ್ ದೀಪಾ ನಿಧಾನ ಕವಿ. ವೆಲ್ ಫ್ರೆಂಡ್ಸ್, జనరల్గా మనం ఏదైనా ఒక పనిని చేయాలి అనుకుంటే చిత్తశుద్ధితో ఆ పనిని మనం చేయాలి అనుకుంటాం. ఆత్మవిశ్వాసంతో ఆ పనిలో మనము నిమగ్నం అయిపోయి కృషితో నాస్తి దుర్భిక్షంలాగా దానికోసం బాగా శ్రమిస్తుంటాం, కష్టపడుతుంటాం. మొత్తానికి మన బ్రెయిన్ చైల్డ్ని మనం బతికించుకోవడానికి ఖచ్చితంగా ఒక చిన్ని మొక్కని నాటినా ఆ మొక్క ఎదిగి పెద్దగవ్వాలి అని ఎలా అయితే నీళ్లు పోస్తూ ఉంటామో ఆ మొక్క పైకి వచ్చిన తర్వాత పెద్దగా అయిన తర్వాత పళ్ళని ఇచ్చినప్పుడు మనం ఎంత హ్యాపీయెస్ట్ ఫీలింగ్ మనలో ఉంటుందో, ఎట్ ద సేమ్ వే మనం ఏదైనా ఒక స్టార్టప్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా అంతే హ్యాపీనెస్తో ఉంటాం. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ బ్యాక్ ఆఫ్ అస్, వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళు మనకు ఏ విధమైన సహాయం చెయ్యరు, బట్ మనలోని లోపాలని వెతుకోవడము అండ్ వేరే వాళ్లకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలోనే వాళ్ళు ఒకలాంటి ఆనందాన్ని పొందుతుంటారు మై డియర్ ఫ్రెండ్స్. సో అలా మీ లైఫ్లో ఎవరైనా మీరు చేసిన పనిని మెచ్చుకోకపోగా మిమ్మల్ని పుల్లింగ్ చేస్తున్న వాళ్ళు మీ లైఫ్లో ఉంటే కాల్ మీ ఆన్ 2323-00-30, 2323-48-21, 2970-47-15.

0: ఏ చోటైన
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

లైఫ్లో ఏదైనా మనకు సాధించాలి అన్న జిజ్ఞాస ఉంటే సరిపోదు, దానికోసం కష్టపడాల్సిందే, కష్టే ఫలి అన్నట్టుగా. అంత కష్టపడి మనం ఒక సంస్థని స్టార్ట్ చేసినా, లేకపోతే మనం ఏదైనా ఒక స్టార్టప్ని పెట్టినప్పుడు కూడా మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, దానికి నిరాశ పడద్దు. అండ్ మీ లైఫ్లో కూడా మీరు ఎప్పుడైనా ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మీ చుట్టూ పుల్ చేసే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. సో అలా మీరు బాధపడ్డ సిచ్యువేషన్స్ ఉంటే కాల్ మీ ఆన్ 2323-00-30, 2323-48-21, 2970-4715 ఆర్ మై నంబర్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రెస్పాన్సెస్. దిస్ ఇస్ యువర్ జోక్ డాక్టర్ దీపా నిదానకవి. స్టే విత్ మీ.

0: Well, friends, we have a caller on air. Let's see Chuddam. Hello.
1: హలో గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కే రమేష్ మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి సార్,
1: టాపిక్ ఏమి ఇచ్చారమ్మా?
0: మీ లైఫ్లో మీరు ఏదైనా ఒకటి స్టార్టప్ కానీ లేదా ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మిమ్మల్ని బాగా పుల్ చేసిన వాళ్ళు, ఎంకరేజ్ చేయకుండా మిమ్మల్ని పుల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
1: అమ్మా, నాది 10th ఎగ్జామ్స్ నేను తప్పానమ్మా. తప్పిన తర్వాత నాకు చదువు ఇష్టం లేకుండా నేను షాప్ తీసుకున్నాను. అప్పుడు మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు అనమాట, వైకృష్ణ ఆది నరసింహరావు అని. నీకు చదువు అంతా లేనప్పుడు మంచి షాప్ ఉన్నప్పుడు మంచి షాప్ చూసుకోవచ్చు కదా అని చెప్పి నీకు ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత 52 సంవత్సరాలు నేను షాప్ ఏది చేసుకున్నాను. నా దగ్గర ఇంకా జాబ్ చేశారమ్మా. నలుగురికి నేను మన ఉపాధి కలిగించాలని నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను అమ్మా.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఎస్ ఫ్రెండ్స్, సో మన లైఫ్లో మనం ఎన్నో సాధించాలి అనుకుంటాం, ఫైనల్గా ఏదో ఒక చోట ఆగిపోతాం. సో మనం నిజంగా స్టార్ట్అప్ మనసా వాచా కర్మన అనుకొని స్టార్ట్ చేసినప్పుడు మనని ఎవరో ఒకరేదో అంటున్నారు అని చెప్పి నిస్సహాయపడకుండా, అలాగే బాధపడకుండా, ధైర్యంగా ముందుకు అడుగేస్తున్నప్పుడు ఎవరో అన్నారు అని కాస్త బాధపడుతూ ఉంటాం మనం. సో అలా మీ లైఫ్లో మిమ్మల్ని పించింగ్ చేసిన వ్యక్తులు, మిమ్మల్ని బ్యాక్ పుల్ చేద్దామని, లెగ్ పుల్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ మీ ఆన్ 2323-0030, 2323-4821, 2970-4715 ఆర్ మై నెంబర్ స్టే విత్.

0: జనరల్గా మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, కష్టపడిన వాడు దాని ఫలితాన్ని అనుభవించాలి అని. కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టు భగవద్గీతలో, కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన, మనం చేసే పనులన్నీ మనం చేస్తూ పోవాలి. దేని గురించి ఫలితం మనం ఆశించకుండా పోతే నిజంగా మనకు శ్రమ మన ఆయుధం అయితే విజయం ఆటోమేటిక్గా బానిస అవుతుంది. ఏదైనా మన లక్ష్య సాధనలో ఉండే కష్టం చివరి వరకు, ఆ చివరికే మనకి అమితానందాన్ని ఇస్తుంది. అందుకే అంటారు పెద్దలు, కష్టే ఫలి అని కదా. విజయానికి అడ్డదారి లేదు, కేవలం కఠోర శ్రమ మాత్రమే దాని మార్గం. మనం ఎంత కష్టపడి పనిచేసినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఖచ్చితంగా మన లైఫ్లో ఉంటారు. అలా మీ లైఫ్లో మిమ్మల్ని కాస్త డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి. 2323-00300, 2323-48-212970-4715 ఆర్ మై నెంబర్స్. స్టే విత్ మీ.
1: Lights, lampen, sound, welcome.

అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. మనము గొంగళి పురుగును చూసినప్పుడు ఎంతగా అసహించుకుంటామో, అది మారి సీతాకోక చిలకగా మారినప్పుడు దాన్ని వర్ణించడానికి మాటలుండవు. అలాగే మనలోని ఏ భావమైనా సరే భావ ప్రకటన అన్నది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేయాలనుకున్నా కూడా మన మైండ్ని మనము దృఢ సంకల్పంతో ఉంటే ఆటోమేటిక్గా మనము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. మనకు ఒక స్థిరమైన గమ్యం ఉండాలి, ఖచ్చితమైన మార్గం ఉండాలి, రాజీ లేని ప్రయత్నం మనదవ్వాలి, అప్పుడే విజయం మన నివారిస్తోంది. సో మనం ఎంత కష్టపడి పైకి వస్తున్నా కానీ మన చుట్టూ కొంతమంది ఉంటారనమాట. సో వాళ్ళు ఏదో ఒకలాగా బాధ పెట్టాలి అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా మీ లైఫ్లో ఎవరైనా ఉంటే కాల్ మీ అన్న 2323003030, 2323482129704715 are my numbers. Stay with me.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమబెంగాల్, అస్సోంలో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, తమిళనాడులో టీఎంకే పార్టీ, కేరళంలో కాంగ్రెస్ కూటమి అధికారం దిశగా దూసుకెళ్తున్నాయి. సంక్షేమంలో తెలంగాణకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ కార్యదర్శి సుధాంశు పంత్ తెలియజేశారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో పర్యటించిన సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. అలాగే మాసప్ ట్యాంక్లోని డే కేర్ సెంటర్, ఓల్డేజ్ హోమ్, డిఅడిక్షన్ కేంద్రాలను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. అకాల వర్షాలు సంభవిస్తున్నందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో ఏటా చదువులు పూర్తి చేసుకుంటున్న 2 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు శిక్షణనిచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులను చేసే కర్తవ్యాన్ని పరిశ్రమలు స్వీకరించాలని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటర్ల మ్యాపింగ్ తక్కువగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన 28 నియోజకవర్గాల అధికారులతో అదనపు సీఈఓ మాట్లాడారు. హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి నిత్యానందరావు ఈరోజు లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు జరిగిన ప్రజావాణిలో ప్రజల నుండి 478 దరఖాస్తులు స్వీకరించారు. పెండింగ్ దరఖాస్తులను అధికారులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నార్సింగ్లోని రాజపుష్ప లేబర్ క్యాంపస్లో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక

ವರ್ಕ್ ಸೈಟ್ ಸ್ಕೂಲ್ನು ಸೈಬರಾಬಾದ್ ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಡಾಕ್ಟರ್ ಎಂ ರಮೇಶ್, ಸಿಎಂಸಿ ಕಮಿಷನರ್ ಸೃಜನ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం తెలియజేసింది. అమెరికాను హార్మోజ్ జలసంధిలోకి ప్రవేశించవద్దని ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Good evening once again, all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Telanganam. కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే డాక్టర్ దీపా నిదాన్ కవి. తెలంగాణ అనగానే ఎన్నో వారసత్వ కట్టడాలకి పెట్టింది పేరు. భారతదేశం బహుళ సంస్కృతులు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. భారతదేశంలోని రాష్ట్రాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయి. శతాబ్దాల క్రితం వివిధ రాష్ట్రాలను పాలించిన ఆయా రాజులు తమ పాలనలో వివిధ కట్టడాలను నిర్మించి భావితరాలకు అందించారు కదా. అందులో ఆధ్యాత్మికంగా కట్టిన వివిధ ఆలయాలే ఎక్కువగా ఉంటాయి. సో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఒక్కసారిగా కరోనా తర్వాత పెరిగిపోయారు. ఎక్కడెక్కడ మంచి ప్రదేశాలు ఉన్నాయో వెతుకుతూ గూగుల్లే జల్లడ పట్టేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ రాష్ట్రం ఒక మంచి గమ్యం. అందులోనూ ముఖ్యంగా వరంగల్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాలు ఒక చక్కని అనుభూతిని మనకిస్తాయి. ఇక్కడ సాంస్కృతిక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. అవేంటి, వాటి ప్రాధాన్యత ఏంటి, మనం తెలుసుకుందాం మన తెలంగాణలో. స్టే విత్ మీ.

వరంగల్ ఒక చారిత్రాత్మక కట్టడం. దాని వెనుక చాలా పెద్ద స్టోరీయే ఉంది. అయితే వరంగల్లో మనం చూడదగ్గ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. భద్రకాళి ఆలయం రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ పురాతన ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. ఈ దేవాలయాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. వరంగల్ నడిబొట్టున ఉన్న ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది, చాలా ప్రాధాన్యత కూడా ఉంది. చక్కటి శిల్పాలతో ఆకర్షణీయంగా దీన్ని చాళుక్యరాజులు తీర్చిదిద్దారు. దీని అద్భుతమైన నిర్మాణాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు. అమ్మవారి

వరంగల్ అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది హనుమకొండ నగరంలోని 1000 స్తంభాల గుడి. దీన్ని రుద్రేశ్వర స్వామి దేవాలయంగా కూడా పిలుస్తూ ఉంటాం. 1000 స్తంభాలతో దీన్ని నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. కాకతీయ సామ్రాజ్య కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఆలయం శిల్పకళా వైభవం చెప్పేందుకు మాటలే సరిపోవు, దాన్ని చూసేందుకు మన కళ్ళు కూడా సరిపోవు. ఆ గుడిని శివుడు, విష్ణువు, సూర్యభగవానుడికి అంకితం చేసినట్లుగా చెప్తూ ఉంటారు. పౌరాణిక గాథలను 1000 స్తంభాలపై అద్భుతమైన శిల్పాలతో చెక్కారు. విశాలమైన హాల్లో ప్రతి స్తంభం పైన అద్భుతమైన ఆకృతులు చెక్కటం వల్ల 1000 స్తంభాలకు ఆ ఆలయంకని పేరు వచ్చింది. మాట్లాడుకుందాం స్టేట్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఆలయ ఆకృతిలో కాకతీయ చాళుక్యుల నిర్మాణ శైలి కళ్లకు కట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఇక్కడ బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం నుంచి ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో సమీప దూరాల ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఇక వరంగల్లో చూడదగ్గ మరొక ప్రదేశం రామప్ప దేవాలయం. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు దీన్ని నిర్మించారు. ఇది వరంగల్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉంది. దీన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. ఆలయ ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరు మీద ఈ ఆలయాన్ని పిలవటం దీని ప్రత్యేకత. విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. పక్కనే ఉన్న రామప్ప సరస్సు కాకతీయ కాలం నాటిదిగా చెప్తూ ఉంటారు. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ప్రధాన హాల్లో అందమైన శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దేవాలయ నిర్మాణ వైభవం ప్రకృతి ప్రేమికులకు, భక్తులకు, చరిత్ర ప్రియులకు ఉత్తమ ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తుంది. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ 8:56 స్టూడియో క్లోకల్ ఫిలి షోస్ మనం వరంగల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కొలనుపాక జైన తీర్థయాత్రకు ప్రధాన ప్రదేశం. సో జైన మతాన్ని అనుసరించే వారు చూసేందుకు ఇక్కడ అనేక జైన దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయాన్ని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని వర్ధమాన మహావీరునికి అంకితం చేస్తూ ఉంటారు. ఈ ప్రదేశంలో ఒకప్పుడు జైన మతం గొప్పగా వర్ధిల్లినట్లు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో 3.5 మీటర్ల పొడవైన మహావీరుని పచ్చని ఏకశిలా విగ్రహం ఉందట. ఈ ప్రదేశం పర్యాటకులకు మంచి అనుభూతినిస్తుంది. చాలామంది యాత్రికులు, జైనులు, తీర్థంకరులు దర్శనం కోసం తండోపతండాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత లక్నవరం సరస్సు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 3 లోయలను మూసివేయటం ద్వారా ఈ సరస్సు ఏర్పడింది అని చెప్తూ ఉంటారు. దీన్ని 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రాంతానికి సెలవు రోజుల్లో పర్యాటకుల పోటు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్ చేసేందుకు చాలా సౌకర్యాలు ఉన్నాయి. దీంతో ఎక్కువగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఆసక్తి చూపుతూ ఉంటారు. చుట్టూ పచ్చని వాతావరణం, కొండల మధ్య ఈ ప్రాంతం ఉండటంతో పర్యాటకుల మనసుకు హత్తుకుపోతుంది. ఇక్కడికి ఒకసారి వచ్చిన యాత్రికులు మళ్ళీ మళ్ళీ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వెల్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ వరంగల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల గుడి, పద్మాక్షి ఆలయం, రామప్ప దేవాలయం, జైన్ టెంపుల్, లక్నవరం సరస్సు, ఇలా వరంగల్లో ఇన్ని చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ ప్లేస్లన్నీ చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ వెకేషన్లో వరంగల్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు రీమ్ జిమ్ హైదరాబాద్ విత్ యువర్ జాక్ డాక్టర్ దీపా నిదాన కవి. అండ్ జనరలీ సమ్మర్ అనగానే పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉండి ఏదో ఒకటి నేర్చుకోవాలి అనుకుంటుంటారు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా సమ్మర్ క్యాంప్స్లో పిల్లల్ని జాయిన్ చేసేద్దాము, లేదా సమ్మర్ క్యాంపులు ఒకవేళ 3-4 గంటలు ఉంటే ఎక్స్టెండెడ్గా కొంచెం డే కేర్లు ఉంటే కూడా బాగుంటుంది పిల్లలకి అని ఫీల్ అవుతున్నారు. బికాస్ అందరూ కూడా వర్కింగ్ అయ్యేసరికి పిల్లల్ని ఇంతకు ముందు అంటే స్కూల్లో ఎంగేజ్ చేశారు, ఈ సమ్మర్ క్యాంప్లో అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య వీళ్ళ దగ్గరికి పంపించాలి అంటే దూరభారాలు అయిపోతాయి కొంతమందికి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కాబట్టి వాళ్ళ దగ్గరే పెట్టుకోవాలి అంటే మళ్ళీ పిల్లలు ఎంత అలర్ట్ చేస్తారో అని వాళ్ళని ఏదో ఒక క్యాంప్లో వేసేయాలి అని అనుకుంటుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు ఎలాంటివి నేర్చుకుంటే బాగుంటుంది మాట్లాడుకుందాం. స్టే విత్.

వెల్ ఫ్రెండ్స్, సమ్మర్ క్యాంప్స్ అంటే పిల్లలకి బాగా సృజనాత్మకతతో కూడినవి ఉండాలి తప్ప, మళ్ళీ ఆ స్కూల్ బ్యాగ్స్ అవన్నీ గుర్తొచ్చి పిల్లలు ఏడ్చేటట్టుగా ఉండకూడదు. అండ్ పిల్లలు చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసే సమ్మర్ క్యాంపులలోనే పిల్లలని జాయిన్ చేయండి. విత్ దిస్ నోట్ యువర్ జగదీప్ ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎస్, చెడుని మీ చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని పెదవుల ద్వారా 10 మందికి పంచండి. స్టే విత్.